ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 24వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 49 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా గారు. 6:15 భక్తి రంజనీ కార్యక్రమంలో తూము నరసింహదాసు కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం మొక్కజొన్న గింజల నిల్వలో జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు. 7:00 మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీ

జగదీజీ శ్రీ విద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:35 స్తుతిమాల క్రీస్తు భక్తి గీతాలు, 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది, 9:35 చిత్రసీమ, 10:00 వార్తల ముఖ్యాంశాలు, 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో అటవీ శాఖ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిన పూణంగి రఘువీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03, 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో రాగాకృతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, ఈరోజు 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో సతీ త్యాగమతి నాటకం, రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం మొక్కజొన్న పంట ఉత్పత్తుల గురించి కొన్ని వివరాలు, 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం, ఈ అంశం గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ హరిశంకర్ భట్టాచార్య గారి సితార్ వాద్య కచేరీ ప్రసారమవుతుంది. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: లో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అంటే మంచి జరిగినా కీడు జరిగినా కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది కదా మనకి. మీరు అనొచ్చు, నా వారే నన్ను మోసం చేశారు, అవమానించారు, ఒకనొక టైంలో నేను ఫైనాన్షియల్గా చాలా కష్టాల్లో ఉండిపోయాను, ఉద్యోగం పోయింది, నేను పనిచేస్తున్న చోట నన్ను చాలా తక్కువగా చూశారు, ఇలా ఎన్నో ఉంటాయి కదా కారణాలు. మరి అలాంటి సమయంలో కూడా నేను ఎలా థ్యాంక్స్ చెప్పగలగాలి అని అంటారా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెడు చేయువాడు కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుడు మంచి చేయువాడు. ఎందుకంటే జీవం కలిగిన వాడు మన యేసయ్య. ఇది దేవుడు మనకిచ్చిన ఒక వెపన్ అండి. కృతజ్ఞత అంటే దైవికమైన జోక్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనము, దేవా నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, కృంగిపోయి ఉన్నాను, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, అయినను నేను నిన్ను ప్రశ్నించను, దూషించను, ఎందుకంటే ఇది నువ్వు చేసింది కాదు, నాకు తెలుసు ఇది సాతానుడి పని అని కూడా నాకు తెలుసు, కాబట్టి ఒకవేళ నేను నాలో ఉన్న గుణాలను సరిచేసుకోవడానిక లేక నీ ప్రణాళికలో బెస్ట్గా ఉన్నవి నాకు ఇవ్వడానిక అని ప్రార్థించాలి. అందుకే దావీదు అంటాడండి, రుచి చూచి యెహోవాను తెలుసుకొనుడి అని అంటాడు. ఎంత బాగుంటుంది కదా మాట. ఎప్పుడైతే దేవునితో మనం అనుబంధం పెరగడానికి, ఆయన స్వభావం అర్థం చేసుకోవడానికి మనం ఎప్పుడైతే దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు మనకు రుచి చూచి యెహోవాను తెలుసుకొనుడి అన్న వాక్యం అర్థమవుతుందండి. ఇంకొక మాట అనొచ్చు, నేను ఎంతో ప్రార్థించాను, వాక్యం చదివాను, ఉపవాసం ఉన్నాను, కానీ ఎందుకు ఇలా జరిగింది, నా బంధువులే, నా సొంత వారే, లేదా నన్ను చాలా ప్రేమించే వాళ్లే నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారండి అని అనొచ్చు. కానీ దేవుని చిత్తం ఏంటి అనంటే, కృతజ్ఞత కలిగి ఉండడము, ప్రేమ, క్షమించడం అనేవి వీటన్నింటికంటే కూడా ప్రాముఖ్యమైనవండి. యాకోబు 1:2 ఉన్న ప్రకారంగా వాటన్నింటిని మనం ఎలా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అండి. ఇది మన విశ్వాసానికి ఒక పరీక్ష అని కూడా చెప్పొచ్చు. పరీక్ష వలన ఏమొస్తుంది అనంటే ఓర్పు కలుగుతుంది. ఈ రెండూ కూడా అవసరం. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చే వరకు కూడా మనం ఓపికతో వెయిట్ చేయాలండి. బికాస్ ఈ ప్రాసెస్లో ఏది శోధన రాదు, చాలా స్మూత్గా ఉంటుంది మన లైఫ్ జర్నీ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మరి శోధనలు ఎలా వస్తాయి అనంటే, మ్యారిటల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండొచ్చు, కుటుంబంలో ఇంకేదైనా అనారోగ్యం ఉండొచ్చు. ఈ సమయంలో ఏం చేయాలి లేదా ఎందుకు ఇలా వచ్చింది పరిస్థితి అని బ్లేమ్ చేయకుండా ఎల్లప్పుడూ కూడా మనము ప్రభువునందు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆనందించాలండి. చాలా కష్టమైన పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. ఒకనొక సమయంలో ఏమనిపిస్తుందంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఏ హెల్ప్ కూడా మనకు కనిపించకపోవచ్చు. సహాయం చేస్తా అనుకున్న వాళ్లే కూడా మనకి సహాయం చేయకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ స్థితిలో దేవుని స్తుతించగలిగితే దేవుడు అంటాడు, నిన్ను విడువను, ఎడబాయను అని అంటాడండి. హల్లెలూయా. నెహెమ్యా 8:10 ప్రకారంగా, యెహోవా యందలి ఆనందమే నా బలం. ఈ వాక్యాన్ని మనం డీప్గా ధ్యానిస్తే గనక దాని నుంచి వచ్చే ఆనందం చాలా బాగుంటుందండి. విచారంలో మనం కృంగిపోతే మనం దేవునికి సన్నిహితులంగా అవలేము. ఆ స్థితిలో మనకు మనసు ఏం చెప్తుందంటే, ఎందుకు స్తుతిస్తావు, నీకేం జరిగిందని చెప్పి, దేవునికి ఏం చేయలేదు కదా అని దేవుని నుంచి దూరంగా జరిగిపోవడానికి మనకు ఆస్కారం ఉంటుందండి. కానీ అదే మనకు ఒక మంచి ఆత్మీయ ఆయుధం లేదా ఒక ఖడ్గం అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని ఎరిగిన వారంగా ఉండాలి. అందుకే వాక్యం చదవాలి. ఎప్పుడైతే మనము అనుభవపూర్వకమైన జర్నీగా ఉండాలి అని అనుకుంటావో, మన జీవితంలో ఎప్పుడు కూడా సనగకూడదండి. ఇజ్రాయెలైట్స్ అక్కడ దేవుడు ఎన్నో రకాలుగా వాళ్ళని పోషించినా కూడా చాలా సార్లు సనుగుతాడనమాట. దేవునికి సనగడము, గొనగడం అనేది ఇష్టం ఉండదు. దేవుడు అంటాడు, నేను వాళ్ల వలన విసిగిపోయి ఉన్నాను అని అంటాడు. దానివల్ల ఏమవుతుంది అనంటే, దేవుని కాపుదల నుంచి మనము దూరం అయిపోతాము. అర్థం కాని స్థితిలో కూడా మనం ఏం చేయాలి అనంటే, దేవుని స్తుతించాలండి. ఏది ఏమైనా దేవా నువ్వు నాకు కావాలి. దావీదు ప్రార్థించిన రీతిగా, నా విమోచకుడా, నా ఆధారమా, నా దుర్గమా అని చెప్పి, దేవా నిన్ను ఎప్పుడు కూడా నేను విడువను అని చెప్పి పలుకుదామా. ఈ వాక్యం విన్న వారందరికీ కూడా మేలులు జరగాలని చెప్పి ఆశపడుతూ ముగిస్తున్నానండి. ఆమెన్.
1: సిస్టర్ జిఆర్ బ్యూలా గారు వినిపించిన బైబిల్ సూక్తులు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో తూము నరసింహదాసు కీర్తనలు వింటారు.

ఇంతవరకు తూము నరసింహదాసు కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో ముందుగా విత్తన వారసత్వాల సందర్భంగా కొన్ని వివరాలను వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం

0: జరిగే పంటల్లో అదే విత్తనానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 1,40,000 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు 1 పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు. ఇప్పుడు వినండి మొక్కజొన్న గింజల నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు.
0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న గింజల నిల్వలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులందరూ ఆ వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా మొక్కజొన్న గింజల నిల్వలో ముఖ్యంగా పురుగులు, శిలీంద్రాలు, ఎలుకలు ఎక్కువగా నష్టం కలగజేస్తాయి. పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుచున్నట్లు అంచనా వేయడమైంది. సుమారు 2 నుండి 4.2% పురుగుల వలన, 2.5% ఎలుకల వలన, 0.85% పక్షుల వల్ల, 0.68% అధిక తేమ వలన ధాన్యాన్ని నష్టపోతున్నాం. అన్ని ధాన్యపు పంటల్లో కలిపి నష్టం సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేయబడింది. కావున సరైన జాగ్రత్తలు నిల్వ సమయంలో రైతులందరూ తీసుకున్నట్లయితే నికర ఆదాయం పెరుగుతుంది. మొక్కజొన్న నిల్వలో ఆశించు కీటకాలలో ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు, కాప్రా బీటిల్, పిండి పురుగులు ముఖ్యమైనవి. ధాన్యాన్ని నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగులను 2 రకాలుగా విభజించవచ్చు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు, గింజ బయట ఉండి నష్టం కలిగించే పురుగులు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు లార్వా దశలో గింజల లోపల చేరి పోషక పదార్థాలను తినివేసి అక్కడ జీవిత దశలన్నీ పూర్తి చేసుకుని తల్లి పురుగు గింజలను రంధ్రం చేసుకుని బయటికి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి వడ్ల చిలుక, ముక్కు పురుగు మొదలగినవి. వడ్ల చిలుక రెక్కల పురుగులు పొలంలోనే గింజలపై గ్రుడ్లు పెడతాయి. నిల్వ చేసినప్పుడు ఈ గ్రుడ్ల నుంచి పగిలిన పిల్ల పురుగులు గింజకు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి నష్టపరుస్తాయి. ఇవి తమ జీవిత చక్రాన్ని నెల రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. కాబట్టి సంవత్సరానికి 11 నుండి 12 తరాల పురుగులను గింజలను ఆశించి నష్టపరుస్తాయి. గోదాములలోని ఉపరితలంపై రెక్కల పురుగులు గాలిలో ఎగరడం చూసి వడ్ల చిలుక ఆశించినట్లు గుర్తించవచ్చు. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఈ పురుగు వలన ధాన్యం పైనుంచి 1.5 అడుగులోపలి వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ముక్కు పురుగు 3 మిల్లీమీటర్ల పొడవుండి తల భాగం సన్నని ముక్కుగా బయటకు వచ్చి

0: ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటాయి. ఆడపురుగులు గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గురుడ్లు పెట్టి పైన జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి. ఒక్కొక్క ఆడపురుగు గింజకు ఒక్కొక్కటి చొప్పున 150 నుండి 250 వరకు గురుడ్లను పెడుతుంది. ఈ గురుడ్ల నుంచి కాలు లేని మెత్తని పిల్ల పురుగులు బయటపడి గింజలోనే ఉండి అందులోని పదార్థాన్ని పూర్తిగా తిని పై పొరను మాత్రం మిగులుస్తాయి. తల్లి పురుగులు బయటకు వచ్చి 3 నుండి 5 నెలలు జీవించి మళ్లీ మొక్కజొన్నకు నష్టం కలగజేస్తాయి. ఇక గింజ బయట ఉండి నష్టం కలిగించే పురుగులు ధాన్యం బయట ఉండి విరిగిపోయినా లేదా పగులు ఉన్న ధాన్యంను ఆశించి తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తుట్టె పురుగు, నుసి పురుగు, పిండి పురుగులు మొదలగునవి. తుట్టె పురుగు లార్వాలు ఎక్కువగా ముక్కలైన గింజలను పిండిని ఆశించి నష్టపరుస్తాయి. లార్వాలు విడుదల చేసే సిల్క్ దారాల వలన గింజలు, పురుగు కోశస్థ దశ, గూళ్ళు, అవి విసర్జించే మలమూత్రాలు అన్నీ కలిపి ముద్దగా తయారవుతాయి. ఈ విధంగా జరిగే నష్టం లార్వాలు గింజలను తినడం వలన జరిగే నష్టం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రెక్కల పురుగులు ఒక్కొక్కటి 60 నుండి 160 గుడ్లు గింజల సంచుల గోదాముల గోడలపైన పెట్టి గింజలను నష్టపరిచే లార్వాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నుసి పురుగు యొక్క లార్వాల కన్నా తల్లి పురుగులే ఎక్కువగా నష్టపరుస్తాయి. మొక్కజొన్న గింజలను తక్కువ తేమ శాతంతో నిల్వ ఉంచినప్పుడు కూడా ఈ పురుగు బలమైన దవడలను కలిగి ఉన్నందున గింజలకు ఎక్కువ నష్టం కలుగ చేయడమే కాకుండా గింజ లోపలకు గుడ్లను చొప్పించగలదు. ముదురు కాఫీ రంగులో ఉన్న ఒక్కొక్క రెక్కల తల్లి పురుగు రోజుకు 10 చొప్పున దాదాపు 400 నుండి 500 గుడ్ల వరకు పెడుతుంది తల్లి.
1: మొక్కజొన్న గింజల నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలను విన్నారు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి

0: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్సికి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సిలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడానికి అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,50,00,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలివిడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాల్వలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు.

0: సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ్ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో సహపురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కలు.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమగొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలే అద్య విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అమెరికాదేశీయేన విదేశసచివేన మార్కో రూబియో ఇత్యనేన సమం ద్విపాక్షిక సంవాదం కరిష్యతి. ఏతౌ క్షేత్రీయ వైశ్విక శాంతి సురక్షా సంబద్ధాన్ విషయాన్ సమేత్య అనేకేషు భిన్న విషయేషు చర్చాం కరిష్యతః ఇతి ఆశాస్తి. అమెరికా విదేశమంత్రి గతదినే ప్రాతః 4-దివసీయ యాత్రా ప్రసంగే భారతం సంప్రాప్తః. ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం అపి చ వాణిజ్య రక్షోర్జా సురక్షా ప్రావిధికి హింద ప్రశాంత వ్యూహ రచనేత్యాదిషు క్షేత్రేషు సహయోగ విస్తారార్థం తస్య ఇషా భారతయాత్ర నితరాం మహత్వాధాయిని వర్తతే. గతవాసరి సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ భారతామెరికా వ్యాపక వైశ్విక రణనీతి సంధిం సుదృఢయితుం చర్చాం అకరోత్. ప్రధానమంత్రి కార్యాలయస్య విజ్ఞప్త్యనుసారి అమెరికా విదేశ మంత్రిణా రక్షా ప్రావిధికి వ్యాపార నివేశోర్జా సురక్షా సంపర్క శిక్షా పారస్పరిక జనసంబంధాదిషు వివిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య నిరంతర ప్రగతేః విషయే ప్రధానమంత్రి సంసూచితః.

0: सरी श्रीमोदी शांति प्रयासेभ्य भारत से सतत समर्थन पुनरुदीरितवान अपि च संभाषण कूटनीति माध्यमेन विवादानां शांतिपूर्ण समाधानाय पुनरेकदा आह्वानं कृतवान्। वाणिज्योद्योग मंत्री पीयूष गोयल अद्यारभ्य भारतीय व्यापार नेतृणां एकेन प्रतिनिधिमंडलेन सह कनाडा देशस्य त्रिदिवसीय यात्रायां भविष्यति। वाणिज्य मंत्रालयेन सूचितं यत् श्री गोयलः व्यापार निवेश भारत कनाडा व्यापकार्थिक सहभागिता वार्तालापं प्रवर्तयितुं ओटावा टोरंटो नगरयोः द्विपक्षीय समागमं करिष्यति। संसदीय कार्य सूचना प्रसारण राज्य मंत्री एल मुरुगुनः अवदत् यत् प्रशासनं 47-2000 वर्ष पर्यन्तं विकसितं भारतं इति स्वप्नं साकारयितुं प्रतिबद्धमस्ति। चेन्नई स्थिते ICF इति संस्थाने आयोजितं आजीविका मेलनं संबोधयन् सः उक्तवान् यत् प्रधानमन्त्रिणः नेतृत्वे देशः आधारभूत संरचना विकासे वृत्त्यवसराणां वृद्धौ व्यापार सुगमतायां च तीव्रगत्या प्रगतिं करोति। प्रियः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। भारतीयर्तु विभागेन अद्य पूर्वीयोत्तरप्रदेशाय, पूर्वीयमध्यप्रदेशाय, विदर्भाय च अतितापपरा रक्तवारणकी सञ्चेतना प्रसारिता। भारतस्य उत्तरपश्चिमीय मध्य पूर्वीय दिग्विभागेषु कतिपयक्षेत्रेषु समाना एव स्थितिः आगामी 7 दिवसपर्यन्तं भविष्यति इत्यपि विभागेन सूचितम्। अन्ते क्रीडावार्तासु, इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ लखनऊ नगरे इकाना क्रिकेट क्रीडांगणे आयोजिते द्वंद्वे श्रेयस अय्यरेण अर्जितानां 71 शतधावनांकानां बलेन पंजाब किंग्स दलेन लखनऊ सुपर जायंट्स दलं 7 क्रीडकैः पराजितम्। क्रीडान्ते अय्यरः स्पर्धा पुरुषः घोषितः। अद्यतने द्वंद्वद्वये प्रथमं मुंबय्याम् अपराह्णे 3:30 मुंबई इंडियंस दलं राजस्थान रॉयल्स दलेन स्पर्धिष्यते। ततः सायं कोलकातायां कोलकाता नाइट राइडर्स दिल्ली कैपिटल्स दलयोः द्वंद्वं भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी महबूबाबाद जिला समग्र निवेदिक विंटारु। నివేదికను అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
2: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె, గ్రంథాలయాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాల్లోని పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని, వాటి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల సమిష్టి కృషితోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగామని రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. మిల్లర్లతో సమావేశాలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రతి మిల్లుకు 3 సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎగుమతులు, దిగుమతులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 53 IKP కేంద్రాలు, 158 PSCS

0: కేంద్రాలు, 8 జీసీసీ కేంద్రాలు, 1 మెప్మా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 214 కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం 201 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గ్రేడ్ ఏ రకం ధాన్యం 15843 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యం 12494 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మొత్తం 62415 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 48897 మెట్రిక్ టన్నులను వివిధ మిల్లులకు తరలించారు. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డెంగ్యూ మానవ నిర్లక్ష్యంతోనే వ్యాపించే వ్యాధి అన్నారు. ఏజెన్సీ గ్రామాల రైతుల ఆర్థిక స్వావలంబనే తమ ధ్యేయమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 రైతులకు 4-స్ట్రోక్ పవర్ స్పేర్లను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 98 లక్షల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో 26 ప్రారంభమైన స్వీయ గణన 10వ తేదీతో ముగిసింది. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులు, సౌకర్యాలు, ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. రోడ్డు భద్రతతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ సప్త భద్రత అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో సప్త భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి భద్రతగా హెల్మెట్ వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలకు గ్రామ ప్రవేశం నిరాకరించే విధంగా చర్యలు చేపడుతున్నారు. 2వ భద్రతగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగ నిర్మూలనపై ప్రచారం నిర్వహిస్తున్నారు. 3వ భద్రతగా గ్రామ ప్రవేశ ద్వారాలు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి నిలిపారు. 4వ భద్రతగా మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రజా రవాణా కేంద్రాల్లో నిఘా పెంచుతున్నారు. 5వ భద్రతగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. 6వ భద్రతగా అక్రమ మద్యం, జూదం, డ్రగ్స్, అక్రమ ఇసుక రవాణా, ప్రభుత్వ ఆస్తుల చోరీపై నివారణ చర్యలు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. 7వ భద్రతగా కమ్యూనిటీ పోలీసింగ్ ను బలోపేతం చేస్తూ గ్రామ భద్రత సమావేశాలు, వీధి దీపాల ఏర్పాటు, యువతను క్రీడలు, సామాజిక కార్యక్రమాల వైపు ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నారు.
1: మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎస్ పురుషోత్తం. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీబీ గ్రామ్ జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు దౌత్యం ద్వారా వివాదాలను

0: శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపైన అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్యాభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లీ విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధాన అధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30 నుండి 30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: ఆత్మనిర్భర్ భారత్ ఔర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే. FDI కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా. పాజిటివ్ ఇండైజేషన్, హమ్ లోగోనే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయార్ కీ హై.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబి జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించిన పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య

0: సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలందిస్తారని నడ్డా అభివర్ణించారు.
1: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact. Because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోట్లో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతీన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. రెండో మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు, ప్యాడ్స్ శ్రీమతి మండపాక శ్రీదేవి గారు, వీణ శ్రీ వి మల్లేశ్వరరావు, ఫ్లూట్ శ్రీ బి ధనుంజయ్, తబలా. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 kHz పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి ఆకాశ.

పాటంటే మనం వింటే ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు వినండి భక్త తుకారాం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. గీత రచన దేవులపల్లి, సంగీతం పి. ఆదినారాయణరావు.

ఇప్పుడు వినండి శ్రీరామదాసు చిత్రం కోసం ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, మాళవిక పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:35. స్తుతిమాల క్రీస్తు భక్తిగీతాలను వింటారు.

0: big poor states to get higher funds under government's new rural job scheme. Hindustan Times editorial writes how Sikkim showcases a thoughtful vision of development while respecting tradition and an exemplary social harmony to its education sector, opening the doors to the future. More red, white and blues for green card applicants, states the Economic Times, as new policy for US immigration may force permanent residency seekers to return home for paperwork. And finally, the Sunday Times reports that only 6 states now have fertility rate above replacement level. The paper refers to latest sample registration report of 2024. And with that, it's back to Ganucha.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. H. Jayashankar to hold bilateral talks with U.S. Secretary of State Marco Rubio in New Delhi today. Ayushman Bharat scheme to be rolled out in West Bengal from July. Swasthya Sathi beneficiaries to be included. Maharashtra SIT files charge sheet against 4 accused in Nashik DCS sexual assault and religious conversion case. U.S. President Donald Trump says Iran deal including reopening of Strait of Hormuz largely negotiated. IMD forecasts severe heat wave conditions in some parts of northern, central and eastern India, including Delhi today. And in athletics, Gurinderweer Singh wins men's 100-meter gold with new national record at Federation Cup in Ranchi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Hyderabad Kendram. Ee roju prasaramayye karyakramala vivaralu. ముందుగా ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలీ అవుతుంది. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో అటవీ శాఖ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిన పోనంగి రఘువీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో రాగాకృతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈరోజు 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో సతీ త్యాగమతి నాటకం, రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ నాటకం ఈరోజు 3:00

0: ఇక సాయంకాలం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం జొన్న పంట ఉత్పత్తుల గురించి కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశం గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమాలు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరానంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.

0: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:35 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మీగారి గానం వింటారు. కొత్తకోట శంకర్ గారు వైలిన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం.

మగ గ మగ స ని జ ప ప మగ స ని జ ద ర ప మ గ గ మ ప ని ద ద ప ప ద మ ప ద ద ప మ గ స గ మ ప ప ద ప ద ద ప మ ప ద ప మ ప ద ద ప మ ప ద ప ప ని ద ప ద ప ద ప మ గ మ ప మ ప మ గ స గ మ

పద ప మగ మ మ ప మగ సగ గగ మ ర

గమ ప మగ మద ప ప మ మ గ గ స స మ మ గ స స ప ద ప మ గ మ ప ని ని ద ప గ మ ప స స ని ద ప ని స గ ని స ని ద ప మ గ ప మ గ స

ని స గ స ని స గ స ని ద ప ప మ గ గ మ ప ని స గ మ గ స ని ద ప మ గ ప మ గ మ ప ని స గ స ని సా ని ర ప ద ప మ ప మ గ మ గ స స గ మ స గ మ గ మ ప ద గ మ ప మ ప ని స ప ని స ని స గ స గ స ని సా ని ర ప ద

కార్యక్రమంలో ముందుగా మీరు విన్నది కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన. కార్యక్రమాల తరువాత అటుకారాదని మారరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

పన్నే సనిద పమవేద శాస్త్ర పురాణ పప్ప పద నిజరి సరి నిజరి సని సనిద పమవేద.

ని సరి సరి సరి సని సరి ని సనిదా దాని సరి పాప ధని సమా దాని సరి ససారి సని ధని సానిద ధని దప ప దప మలయ దశ.

అటుకారాదని మనోరంజని రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి రచన మీరింతవరకు విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మిగారి గానం వింటున్నారు. కొత్తకోట శంకర్ గారు వైలెన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు మరివేరే గతియవరమ్మ ఆనందభైరవి రాగం, మిశ్రచాపుతాళం శ్యామశాస్త్రి వారి రచన.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం విన్నారు. కొత్తకోట శంకర్ గారు వైలన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 25వ తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశం గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స

0: నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు రైతులు పశుపోషకులకున్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఆసక్తిగల రైతులు, పాల ఉత్పత్తిదారులు, మాంస ఉత్పత్తిదారులు మీకున్న సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణిక సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ను జత చేసి 2324-0852, ఇంకో నంబరు 2324-0852. ప్రకటన విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం ఇళయరాజా.
4: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఘల్లు ఘల్లు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు వినండి పెళ్లిపీటలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం SV కృష్ణారెడ్డి.

ఇప్పుడు వినండి, సీతారామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక, శారద, ఎంఎం కీరవాణి పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: అన్నయ్యా నీ ఎలక పై పై నేనని తెలుసును లేవయ్యా.
1: తమ్ముడు నీకు తెలుసు.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జూన్1వ తేదీ నుంచి ఇందిరమ్మ పథకం 2వ విడత కింద పేద కుటుంబాలకు 2,50,000 ఇళ్ల మంజూరుకు, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కూడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం 7 జూలై నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో వర్చువల్ సమావేశం అనంతరం కోల్కతాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ విషయం ప్రకటించారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కోసం వివిజీ రామ్జీత్ చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెల 21వ తేదీలోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్లా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్లా సేవలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొంగో దేశంలో ఇబోలా వ్యాధి రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంగో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదైతే అందులో 204 మంది మరణించారు. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యే టోర్నమెంట్లో అతి పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలిచిన టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇటలీ ఆటగాడైన యానిక్ సిన్నర్ తొలి రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్లేయర్ టాబర్తో తలపడతారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్1 అరియానా సబలెంక ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పూణంగి రఘువీర్ ఐఏఎఫ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు. పూణంగి రఘువీర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: పూణంగి రఘువీర్ గారు, రేడియోతో మీ అనుబంధం ఏమిటి?
2: రేడియోతో అనుబంధం పుట్టగానే మొదలైనట్టుందండి.

0: ఎందుకంటే మా ఇంట్లో రేడియో తోటి అఫినిటీ ఉందండి. మా నాన్నగారు పివి రామకృష్ణారావు గారు, మా మదర్ లక్ష్మి గారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న టీచర్స్గా ఉన్నారు. మా నాన్నగారు అయితే రెగ్యులర్గా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో తన డిఫరెంట్ టాపిక్స్ మీద దాని మీద మాట్లాడడం చేయడం జరిగేది. అప్పుడైతే రిటర్న్ స్క్రిప్ట్ తీసుకుని వచ్చి చేయాలి. అలానే ఇంటి దగ్గరే మాకు ఎప్పుడు కూడా రేడియో ఆన్ అయ్యే ఉండేది. ఈ రోజులాగా ఇన్ని రకాల స్టేషన్స్ లేవు, ఒకటే స్టేషన్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అనే. సో అదే పెట్టుకుని అన్నీ వినేవాళ్ళము. అంటే సినిమా సంగీతం తక్కువ ఉన్నా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉండేవి. కార్మికుల కార్యక్రమం కానీ, వనితావాణి కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్తో పాటు నాకు ఇప్పటికీ గుర్తు, మేము స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక రేడియో ప్రోగ్రామ్ వచ్చేది రెండు బావుకు అనుకుంటాను. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హైదరాబాద్ వాళ్ళు చేసేవాళ్ళు. అది ఇంగ్లీష్ మీద, స్పోకెన్ ఇంగ్లీష్ మీద. చాలా చక్కగా ఉండేది, చాలా ఏళ్ళు చేశారు అది. దానివల్ల ఇంగ్లీష్ మీద పిల్లలకి చాలా మంచి కమాండ్ వచ్చేది. సో అది కంపల్సరీగా మేము వినేవాళ్ళం. సో నాకు ఒక సిస్టర్ ఉన్నారు, అక్కగారు అనురాధ గారు. తను రేడియోలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఆల్వేస్ నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ మా అక్కగారు, ఇంకొకటి ట్రాన్స్ సిస్టర్. సో ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కానీ పక్కనే ఉండేది అది. అండ్ మా నాన్నగారేమో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కచ్చిగూడ. సో వాళ్ళ స్టూడెంట్ ఒక ఆయన అప్పుడు ఒక రేడియో తయారు చేసి ఇచ్చారు. చెక్కతో చేస్తారు, లోపల ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టి. సో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది. సో పక్కనే ఉండేది, రాత్రి 11-12 అయినా కానీ ఏదో ఒక స్టేషన్ పెట్టుకుని దాంట్లో పాటలు వింటూ చదువుకోవడం జరిగేది. ఆల్మోస్ట్ ఐ స్టిల్ రిమెంబర్, నేను 70s అనుకుంటాను, అప్పుడు రేడియో ఉంటే లైసెన్స్ కట్టాల్సి వచ్చేది 15 రూపాయలు ఎంతో సంవత్సరానికి. దానికోసం ప్రతి సంవత్సరం నన్నే పంపించేవాళ్ళు సైకిల్ మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటే స్టాంపులు అతికిచ్చి పెట్టేవాళ్ళు. సో దట్ మీన్స్ వేర్. సో అట్లీస్ట్ ఈ రోజుల్లో అంత అవసరం లేదు జనాలకి. ఎక్కడ పడితే అక్కడ మరి రేడియో వినడానికి అవకాశం కల్పించింది, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ దోర్ వాజ్ ద డేస్, బ్రాడ్కాస్టింగ్ రూల్స్ అలా ఉండేవి లైసెన్స్ తీసుకోవాలని. సో అలా చిన్నప్పటి నుంచి కూడాను రేడియోతో పాటే మేము పెరగడం జరిగింది. రేడియో కుటుంబంలో ఒక సభ్యుడురాలుగానే మాకు అనిపిస్తుంది, లేకుండా ఇదేం లేదు. మనకి టెలివిజన్ అనేది చాలా తర్వాత వచ్చింది మెల్లిగా కానీ, బట్ అదర్వైజ్ రేడియో వాజ్ ద ఫస్ట్ ఫ్రెండ్. దట్స్ హౌ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ అస్ యాజ్ చిల్డ్రన్. పిల్లలుగా మాకు గ్రూమింగ్ కానీ, ప్రపంచ విషయాలు తెలియడం కానీ, ఇప్పుడు అద్దంకి మన్నారు వార్తలు చదవడం కానీ, లేకపోతే సాయంత్రం 9 గంటలకి న్యూస్ వచ్చేది ఆల్ ఇండియా రేడియో ఇంగ్లీష్ న్యూస్, యాక్సెంట్ ప్రొనౌన్సియేషన్ కోసం అలానే స్పాట్ లైట్ వచ్చేది 9:00. అంటే ఈ రోజున నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్గా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఐఎఫ్ఎస్లో రావడానికి ఒక కారణం ఆల్ ఇండియా రేడియో అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే దాన్ని వినే అలవాటు, అంటే న్యూస్ కానీ స్పాట్ లైట్ కానీ, చాలా మంచి మంచి కరెంట్ అఫైర్స్ మీద అనాలిసిస్ కానీ, అవన్నీ కూడా మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగంగా ఉన్నాయి. సో దట్స్ హౌ ఐ ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేడియో ఫర్ మేకింగ్ అస్ వాట్ ఐఎమ్ టుడే.
1: పోనంగి రఘువీర్ గారు, ఆకాశవాణి ప్రారంభమై దాదాపు 90 ఏళ్ళు అయిన సందర్భంగా 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. మీరు కూడా 1976లో యువవాణిలో ఇక్కడ పనిచేశారని తెలిసింది, ఆ అనుభవాలు ఏమిటి?
0: అంటే బేసిక్గా ఈ చెప్పినట్టు మా నాన్నగారు కానీ అక్కగారు కానీ రేడియోలో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అంతకుముందు బాలానందం బాల వినోదం కార్యక్రమాలకి రావడం, అన్నయ్య అక్కయ్యలతో ఇంటరాక్ట్ అవ్వడం అలా జగ్గరగా జరిగేది. ఇట్స్ ఆల్మోస్ట్ రేడియో వాజ్ జస్ట్ లైక్ ఏదైనా హైదరాబాద్లో టూరిస్ట్ స్పాట్ చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం అలా అనుకుంటాము. అలానే ఆల్ ఇండియా రేడియో కూడా ఆ రోజుల్లో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా, ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ అండ్ టు సీ. సో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అయితే ప్రయాగ వేదవతి గారు అప్పుడు యువాణి హెడ్గా ఉండేవారు. సో ఆవిడ ఇలా మాలాంటి యంగ్స్టర్స్ని కొద్దిగా మెంటర్ చేసేవాళ్ళు, సో ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో యువవాణిలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇనీషియల్గా ప్రాబ్లీ కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే ఈ స్పోర్ట్స్ రివ్యూస్. ఐ స్టిల్ రిమెంబర్ 1983లో 1983లో వరల్డ్ కప్ క్రికెట్ జరిగేది. అక్కడ జింబాబ్వే ఇండియా మ్యాచ్ జరిగిన రోజున

0: నేను లైవ్ స్పోర్ట్స్ రివ్యూ ఇచ్చాను. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్ అవి ఇవి లేకున్నా గానీ సమాచారం తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుందో, అప్పుడు బ్రాడ్కాస్ట్ కూడా లేదు, రియల్ టైంలో ఇచ్చాము. ఇండియా చాలా గ్రేట్ పొజిషన్లో ఉంది, కపిల్ దేవ్ ఇంత బాగా ఆడుతున్నాడు అనేది చెప్పడం జరిగింది ఆ రోజు. అంటే దట్ వాజ్ ఎ రిమార్కబుల్ డే వేర్ షీ బిలీవ్డ్, యాక్చువల్ ప్రయాగవేదత గారు షీ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ గేవ్ అస్ లైవ్ బ్రాడ్కాస్ట్. నార్మల్గా ఎవరికి బయట వాళ్ళకి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వరు, ఎందుకంటే ఏదైనా చెప్పచ్చు, చాలా సెన్సిటివ్ కదా రేడియోలోంచి మనం ఏదైనా చెప్తారు అందులో స్టూడెంట్స్ అని కానీ. బట్ షీ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్ అండ్ మెంటర్డ్ దట్. సో అలా చేశాము. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడాను మా క్లాస్మేట్స్ అందరినీ తీసుకుని అక్కడికి యువవాణిలోనే మన క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్నేళ్ళైనా కానీ మా క్లాస్మేట్స్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, క్విజ్ ప్రోగ్రామ్ జరిగింది, ఆల్రెడీ రెడీకి వెళ్ళాం, ఈ ప్రశ్న అడిగారు, దీనికి మేము సమాధానం చెప్పలేకపోయాం, దీనికి కరెక్ట్గా చెప్పాం. సో ఇట్స్ ఎ మెమరబుల్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. సో నేను సబ్సీక్వెంట్గా ఫారెస్ట్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆదిలాబాద్లో వర్క్ చేసిన, నిజామాబాద్లో వర్క్ చేసిన, వరంగల్లో వర్క్ చేసిన, రేడియోతో అసోసియేషన్ కంటిన్యూ అయింది. అక్కడ లోకల్ రేడియో స్టేషన్స్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఈవెన్ నిజామాబాద్లో ఐ స్టిల్ రిమెంబర్ స్కూల్ పిల్లలకి ఫస్ట్ టైం క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్సెంటివ్ ఏంటంటే మంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ అనమాట, మీరు గెలిస్తే మిమ్మల్ని అందరినీ నా వెహికల్లో తీసుకెళ్తాను. సో అట్లా వి హ్యాడ్ గుడ్ ఎక్స్పోజర్ అండ్ ప్రజలకి రీచ్ కావడానికి మామూలుగా ఏంటంటే అటు విశాఖలో పనిచేసినప్పుడు వన మహోత్సవం రోజున జూలైలో వన్యప్రాణి సప్తాహం అని అక్టోబర్లో కానీ, ఖాళీ ప్రపంచ అటవీ దినోత్సవం మార్చిలో కానీ, ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5న కానీ, ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో అటవీ శాఖ నుంచి రెగ్యులర్గా అడుగుతుండేవాళ్ళు, టాక్స్ ఇవ్వడము, ఇంటర్వ్యూ చేయడం జరిగేది. ప్రజలకి రీచ్ అవుట్ అవడానికి మంచి సాధనంగా అది ఉపయోగపడింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే లాట్ ఆఫ్ మెమరీస్. ఈ రోజు కూడాను రెగ్యులర్గా మనకి ఆల్ ఇండియా రేడియోతో అసోసియేషన్ ఉంది. ఇప్పటికీ కొన్ని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్లో కానీ లైవ్ ప్రోగ్రామ్స్లో కానీ పాల్గొనడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫార్మర్స్ ప్రోగ్రామ్స్. సో అలా నాకు ఒక రకంగా ఇది నా సెకండ్ హోమ్ లాగా నేను ఫీల్ అవుతాను ఎప్పుడైనా ఆల్ ఇండియా రేడియో. అలానే శ్రోతలు కూడా కొంతమంది ఐ స్టిల్ రిమెంబర్ అందేపాక నరహరి అనే ఒక ఆయన ఎన్ని ఉత్తరాలు రాస్తారో తెలియదు, చాలా ప్రతిసారి వచ్చేది అందేపాక నరహరి, ఐ థింక్ ప్రాబ్లీ హైదరాబాద్ సైడ్ వేర్ వీ యూస్ టు స్టే, అందుకని వీ రిమెంబర్. బట్ అలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది ఆల్ ఇండియా రేడియోకి, రెగ్యులర్ డెడికేటెడ్ లిసనర్స్ ఇన్ని రోజులకైనా ఉండేది. సో ఇట్స్ కంటిన్యూయింగ్ టు సర్వ్ ద పీపుల్. ఇంకొకటి రీచ్ కూడా ఇంటీరియర్ ఏరియాస్ కానీ, ఇదివరకైతే ఎలా ఉండేదంటే గ్రామాల్లో మైక్లో రేడియో ఆన్ చేసి పెట్టేవాళ్ళు, ఆ మైక్లో అందరూ వినేవాళ్ళు సాయంత్రం ప్రాంతీయ వార్తలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ. సో దట్ యూస్ టు బి ద కమ్యూనికేషన్ అండ్ రిలయబిలిటీ. దాంట్లో వచ్చిందంటే పక్క కరెక్ట్ అయితేనే రేడియోలో వస్తుంది అనేది, గాలి వార్తలు ఉండవు అనేది. సో అది విశ్వసనీయత కూడా రేడియోకి ఎప్పటి నుంచో మనకి ఆకాశవాణి బిల్డ్ చేసుకుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ప్రజలకి సమాజంలో జరుగుతున్న విషయాలకి ఒక వారధిలాగా మరి రేడియో పనిచేస్తుంది. ఇప్పటి వరకు పనిచేసింది 90 ఏళ్ళైనా, ఇంకో 90 ఏళ్ళైనా, ఇంకో 100 ఏళ్ళైనా అలానే పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను.
1: సమాజానికి రేడియో ఏ విధంగా ఉపయోగపడింది
0: అంటే, ఇప్పుడు మనం చెప్పినట్టు ఇందాక అనుకున్నాము, అదొక సమాచార సాధనమే కాదు, ఒక విజ్ఞాన వారధి లాగా ఉండేది. ఇప్పుడు కార్మికుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, వ్యవసాయం చేసే రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం, ఇలా ఒక్కొక్కళ్ళ స్లాట్ ఉండేది. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు వచ్చినా కానీ మిగిలిన వాళ్ళకు కూడా అవగాహన వచ్చేది, అసలు ఏమిటి సమస్యలు ఏమి ఉన్నాయి, లేబర్కి ఏం సమస్య ఉన్నది, రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, మహిళలకి ఏం సమస్యలు ఉన్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇలా రకరకాల విషయాల్లో విషయ పరిజ్ఞానం చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ వల్ల అలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి బాల వినోదం కానీ బాలానందం కానీ, ఇవి రెగ్యులర్గా ఒక క్రియేటివ్ స్కిల్స్ అంటాము, పిల్లల్లో ఉన్న ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవి నైపుణ్యాలని బయటికి తీసుకురావడానికి ఒక ఫోరంగా డెఫినెట్గా ఆధారపడింది. అంటే యువవాణి వచ్చిన తర్వాత యూత్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ మామూలుగా మనం చూసుకుంటే అంతకుముందు ట్రెడిషనల్ ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులే ఉండేవారు, ప్రతిదానికి కూడా గ్రేడెడ్ ఆర్టిస్టులో లేకపోతే లిస్టెడ్ ప్యానలిస్టో వాళ్ళకే పర్మిషన్ ఉండేది, అలా డ్రామా ఇవ్వాలన్నా ఏదైనా పాడాలన్నా మ్యూజికల్ చేయాలన్నా. యువవాణి వచ్చిన తర్వాత థింగ్స్ హ్యావ్ చేంజ్ అలాట్, పీపుల్ స్కిల్స్ ఉంటే మీరు వచ్చి మీరు యూ కెన్ షోకేస్ దెమ్. సో ప్రజలకి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడము.

0: సమాచారం, డౌట్లు ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవడం. ఈరోజు కూడా రేడియోకి ఉత్తరాలు రాసేవాళ్ళు ఉన్నారంటే రియల్లీ దట్ ఈస్ కమెండబుల్. ఎందుకంటే ఉత్తరాలు రాయడం మనమే మర్చిపోయాం, మన బంధువులకే రాయట్లేదు. కానీ రేడియోకి ఉత్తరాలు రాయడం మటుకు మానట్లేదు జనాలు. ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ చేయడం, అండ్ మాలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకునే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు సాయంత్రం న్యూస్, 9 o'clock నేషనల్ న్యూస్ కానీ, 9:15 స్పాట్ లైట్ కానీ, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా చాలా ఉపయోగపడేవి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్న జనాలకి ఒక స్వాంతన చేకూర్చే సాధనం రేడియో. మంచి సంగీతం, లలిత సంగీతం మీద చాలా ఫోకస్ ఉండేది. అక్కడ సినిమా గీతాలే కాకుండా లలిత సంగీతాన్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలానే మెలోడియస్ సాంగ్స్, నేను నైట్ 11 o'clock కొన్ని ఛానల్స్ పెట్టుకుంటే నైట్ మెలోడియస్ సాంగ్స్ వచ్చేవి. అంటే ఒక మూన్ మీద పాటలు, కోయా కోయా చాంద్ ఇలాంటి పాటలు వచ్చేవి. అలానే ఈవెన్ అందరికీ తెలుసు గీత్మాల, రేడియో శ్రీలంక నుంచి బ్రాడ్కాస్ట్ చేసేది, వీక్లీ వచ్చేది. అదే వారానికి ఒకరోజైనా అందరూ దానికోసం, ప్రోగ్రామ్ కోసం చూసేవాళ్ళు. సో అంతగా కట్టిపడేసేవి రేడియోలు అనేది. సో డెఫినెట్గా రేడియో హ్యాజ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇప్పుడు మనం 90 ఏళ్ల జర్నీ తీసుకుంటే ఎవరినైనా అడగండి, ఇప్పుడు మా వృద్ధులు వాళ్ళని, 60 ఏళ్ల వాళ్ళని, 70 ఏళ్ల వాళ్ళని అడగండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి. అందరికీ కూడా రేడియోతోటి చాలా చక్కటి అనుబంధం ఉంది. సో ఇలానే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చాలా ఎఫ్ఎం ఛానల్స్ రావచ్చు. ఇవాళ రేపు మాకేంటంటే ఎఫ్ఎం ఛానల్స్ వచ్చినా కానీ అందులో గంటసేపు ప్రోగ్రామ్ ఉంటే 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్సే ఉంటాయి. అందుకనే ఆ ఛానల్స్ మాలాంటి వాళ్ళు వినడానికి ఇష్టపడం. ఇంకా ట్రెడిషనల్గా ఆల్ ఇండియా రేడియోనో ఎఫ్ఎం రెయిన్బోనో తక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉండి కొద్దిగా కంటెంట్ ఉన్నవి, ఇవే వినడానికి ఇష్టపడుతుంటాం. సో 102.8 ఒకటి రెగ్యులర్గా కార్యక్రమం మనం వినడానికి. సో లాంగ్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ రేడియో హ్యాస్ హెల్ప్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సొసైటీ. ఎందుకంటే మనకి స్వతంత్రం రాకముందర బ్రాడ్కాస్టింగ్ మీద చాలా ఆంక్షలు ఉండేది, బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రేడియో వచ్చింది, మనం ఏం మాట్లాడుకోవాలి, మనం ఏం చేయాలి అనేది ఏకకాలంలో. అంటే ఇప్పుడు తుఫానులు వచ్చాయి, ఇంకొక హెచ్చరికలు వచ్చాయి, ఏది వచ్చినా కానీ ఏకకాలంలో మారుమూల ప్రాంతాలకు కూడా సమాచారం సేకరించే వ్యవస్థ. అంటే ఈ రోజుల్లో అంటే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చి కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, కానీ ఆ రోజుల్లో రేడియో వాజ్ ద ఓన్లీ సాధనం. సో దట్ వే ఇట్ హాస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్.
1: రేడియో మీ జీవితానికి ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది?
0: రేడియో నా జీవితంలో అంటే ఆల్మోస్ట్ మా వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంది, అది రేడియో మీ ఫస్ట్ వైఫ్, నేను సెకండ్ వైఫ్ అన్నట్టు. ఎందుకంటే రేడియో పెట్టుకుంటే ఇంకా అది మోగుతూనే ఉంటుంది, వెనక బ్యాక్గ్రౌండ్లో అలా జరుగుతుంటే. అంటే నేను బేసిక్గా నేనేమనుకుంటా అంటే రేడియో ఉంటే ఇట్ విల్ కట్ ఆఫ్ ద నాయిస్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకునేటప్పుడు కానీ, మా పీజీ డిగ్రీ కోర్సెస్ చేసేటప్పుడు కానీ పక్కన రేడియో మోగుతూ ఉండేది. దట్ యూస్ టు బి బ్యాక్గ్రౌండ్, యూ కెన్ సే బ్రేకర్ ఫర్ మీ. అంటే బయట జరిగే విషయాలన్నీ కట్ ఆఫ్ చేస్తుంది, ఐ కెన్ ఫోకస్ ఆన్ మై స్టడీస్. సో అట్లా అలవాటైంది. సో రేడియో లేకుండా అసలు కాన్సన్ట్రేషన్ రాదు అని. సో అది రేడియో అనేది ఒక, ఇట్ హెస్ బికమ్ ఏ మై 7th sense అనుకోవచ్చు, 6th sense ఆర్ 7th sense, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ బీయింగ్ వాట్ ఐఎమ్ టుడే, అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రేడియో. అండ్ 90 సంవత్సరాల ఆకాశవాణికి రియల్లీ ఇట్స్ ఎ మేజర్ మైల్ స్టోన్. మేబీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, 100 సంవత్సరాల దానిలో ఏ విధంగా ఇది ఇంపాక్ట్ జరిగిందని. సో మనం కూడాను చూస్తుంటే రేడియో కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం రీచ్ అయ్యే పద్ధతిలో కానీ, ఇప్పుడు టెక్నాలజీ వాడుకొని కంటెంట్ కూడా, ఎందుకంటే రీల్స్ వచ్చిన తర్వాత అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఇదివరకు లాగా మనం గంటలు గంటలు ప్రోగ్రాంలు పెట్టినా, ఇంటర్వ్యూలు పెట్టినా చేయరు. ఎంత షార్ట్ మెసేజ్, పబ్లిక్ సర్వీస్ మెసేజ్ అంటాం, 30 సెకండ్స్, 1 మినిట్, ఇలాంటివి మంచి మెసేజెస్ మనము రేడియో ద్వారా ఇస్తే యంగ్స్టర్స్ కూడాను క్యాచీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్, అండ్ హోప్ దిస్ విల్ కంటిన్యూ.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు పోనంగి రఘువీర్ గారు.

0: ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పూణంగి రఘువీర్ ఐఎఫ్ఎస్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: సోమవారం ఉదయం 10:03.
1: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 kHz పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
2: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం ఈ నెల 25వ తేదీ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం దేవా.

0: ಮೊಗ್ಗು ಬುಲ್ಲಾಕು ಮೆರಿಸೆನು ಮೆರಿಸೆನು.
1: ఇప్పుడు వినండి, ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం భీమ్స్.

0: ఒక తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

శ్రోతలు చిత్రసీమ ఆశ్రమ పాటలు వింటున్నారు. ఇప్పుడు సర్ చిత్రం కోసం శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

ఇప్పుడు వినండి సర్కారు వారి పాట చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన అనంత శ్రీరామ్ రచనా సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఇప్పుడు వినండి, అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి మంగ్లి పాడిన పాట. గీత రచన కాసర్లే శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: ఏ బ్రదర్ ఆపమ్మా, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?

ఇప్పుడు వినండి, గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఇన్నో గంగా పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, ఇన్నో గంగా సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవేళ తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను మంత్రి నిన్న ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ జరిగిన ఫాల్టా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి దేవాంశు పాండా ఆధిక్యత కనబరుస్తున్నారు. తొలి రౌండ్లోనే ఆయనకు 9534 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రజాకు 225 ఓట్లు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్కు 210 ఓట్లు పోలయ్యాయి. విబీజీ రామ్జీ చట్టం ముసాయిదా నిబంధనలపైన కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను కోరుతోంది. వచ్చే నెల 21వ తేదీలోపుగా ముసాయిదా నిబంధనలపైన ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలియచేయవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం విబీజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెడుతున్న విషయం శ్రోతలకు తెలుసు. కాంగోలో ఎబోలా రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదు కాగా అందులో 204 మంది మరణించారు. భారతీయ పౌరులెవరూ కాంగో దేశానికి ప్రయాణించవద్దని భారత ప్రభుత్వం సూచన జారీ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. 2:30 మొదటి మ్యాచ్ జరుగుతుంది. పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలుచుకున్న టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్లో ప్రధాన ఆకర్షణ కాగా, మహిళల సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 అరియానా సబాలెంక ఫేవరెట్గా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. ముంబైలోని వాంకెడ స్టేడియంలో 3:30 ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ తెలుగు చలనచిత్ర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా నిండు మనిషి చిత్రంలో సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచనను సత్యం స్వరపరిచారు. పాట విందాం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

వింటున్న ఈ పాట డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాశారు, టి చలపతిరావు స్వరపరిచారు, సుశీల పాడారు. ప్రేమ కానుక చిత్రం కోసం.

సుశీల పాడినదే మరొక పాట విందాం. మంచి చెడు చిత్రం నుండి ఆత్రేయ వ్రాశారు, విశ్వనాథన్ రామ్మూర్తి స్వరపరిచారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీకే వెంకటేష్ సంగీతం, దాశరథి రచన, బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం, శ్రీవారు మావారు చిత్రం నుండి.

ఇప్పుడు వేటూరి సుందరరామ్మూర్తి వ్రాయగా జేవి రాఘవులు స్వరపరచిన పాట బాలసుబ్రహ్మణ్యం శైలజ పాటగా విందాం అపరాధి చిత్రం నుండి.

వినబోతున్న పాట శంకర్ గణేష్ స్వరపరిచారు, ఆత్రేయ వ్రాశారు. మరియా మై డార్లింగ్ ఈ చిత్రం నుండి పాట. బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాడారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 12:30 మీడియం వేవ్ 738 kHz 6.5 meters డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 kHz పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మనం మాటల్లోకి వెళ్ళిపోతే భారతదేశ ప్రజల జీవితాలతో దశాబ్దాలుగా అనుబంధం ఏర్పరచుకున్న ఒక గొప్ప వేదిక. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనుషులు

మనసులకి ఒకే స్వరంతో కలిసిన ఒక మహత్తరమైన వ్యవస్థ, అదే ఆకాశవాణి. 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 1936లో ప్రారంభమైన ఆల్ ఇండియా రేడియో తర్వాత ఆకాశవాణిగా ప్రసిద్ధి చెందింది. ఆకాశవాణి అనే పదాన్ని తెలుగు పండితుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సూచించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆకాశం నుంచి వినిపించే స్వరం అనే అర్థం కలిగిన ఈ పేరు నిజంగానే దేశ ప్రజల జీవితాల్లో ఒక ఆకాశ స్వరంగా మారింది. టెలివిజన్ లేని కాలంలో, ఇంటర్నెట్ అందుబాటు లేని రోజుల్లో, గ్రామాల్లో పత్రికలు కూడా అందని పరిస్థితుల్లో ప్రజలకు ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆకాశవాణి. భారతదేశ గ్రామీణ జీవితంలో ఆకాశవాణి చేసిన అతిపెద్ద సేవ సమాచారాన్ని ప్రజలకు చాలా దగ్గరగా తీసుకుని వెళ్ళడం. ఒకప్పుడు గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు అందరికీ చేరుకోలేకపోయినా రేడియో మాత్రం ప్రతి ఊరికి చేరింది. చదువు లేని వ్యక్తికి సమాచారం అందేలా చేసింది. రైతు పొలంలో పనిచేస్తూ రేడియో వినేవాడు. కూలీ పనికి వెళ్లే వ్యక్తి ఉదయం వార్తలు వినేవాడు. ఇంటి పనులు పనిచేసుకుంటున్న మహిళ ఆరోగ్య కార్యక్రమాలు వింటుంది. ఇలా ఆకాశవాణి ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. 1960లలో భారతదేశం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభమైంది. కొత్త విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఎరువుల వినియోగం వంటి విషయాలు అన్ని రైతులకు చేరాలి. కానీ సమస్య ఏమిటంటే ఆ సమాచారం గ్రామాల్లోని రైతులకు ఎలా చేరాలి? అక్కడే ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. రైతుల కోసం ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు ఎలా ఉంటాయి, ఏ పంట వేస్తే మంచిది, పురుగు మందులు ఎలా ఉపయోగించాలి, మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాల మీద రైతులకు అర్థమయ్యేలా వాళ్ళ భాషలో చెప్పడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల వల్ల రైతులు కొత్త పద్ధతులు స్వీకరించారు. పరిశోధనలు కూడా ఆకాశవాణి వ్యవసాయ కార్యక్రమాలు ఉన్న ప్రాంతాల్లో పంట దిగుబడులు పెరిగాయని సూచించాయి. అంటే ఆకాశవాణి కేవలం సమాచారం ఇవ్వలేదు, దేశ ఆహార భద్రతలో కూడా ఒక కీలక పాత్ర పోషించింది. తర్వాత వచ్చిన ఫామ్ అండ్ హోమ్ యూనిట్స్ వంటి కార్యక్రమాలు రైతుల జీవితాలకు మరింత దగ్గరయ్యాయి. ఇవి సాధారణ సలహాలు కాకుండా ప్రాంతానికో ప్రాంతం ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. తెలుగు రైతులకు తెలుగులో, తమిళం వాళ్ళకి తమిళ్లో, అలా స్థానిక భాషల్లోని సమాచారం అందించడం ఆకాశవాణి ప్రత్యేకత. ఎందుకంటే రైతు అర్థం చేసుకునే సమాచారం అతనికి ఉపయోగపడలేదనే విషయం ముందుగానే అర్థం చేసుకున్నారు కాబట్టి.

2004లో ప్రారంభమైన కిసాన్ వాణి కార్యక్రమం కూడా గ్రామీణ భారతదేశంలో ఒక ముఖ్యమైన అడుగు. వ్యవసాయం మాత్రమే కాకుండా పశుసంవర్ధక, చేపల పెంపకం, పంట బీమా, గ్రామీణ బ్యాంకింగ్ ఇలాంటి విషయాలపైన రైతులకు అవగాహన కల్పించింది. రైతులే తన అనుభవాల్ని పంచుకునేలాగా వేదిక కల్పించడం ద్వారా ఆకాశవాణి ఒక ద్విముఖ సంభాషణను సృష్టించింది. సమాచారం నుంచి గ్రామానికి వెళ్లడమే కాదు, గ్రామం నుంచి మళ్ళీ సమాజానికి తిరిగి వచ్చేలా చేసింది. వ్యవసాయం మాత్రమే కాదు, గ్రామీణ మహిళల జీవితాల్లో కూడా ఆకాశవాణి నిశ్శబ్ద మార్పును తీసుకొచ్చింది. ఒకప్పుడు బయట ప్రపంచం గురించి చాలా తక్కువగా తెలిసిన మహిళలకు ఆరోగ్యం, పోషకాహారం, పిల్లల సంరక్షణ, మహిళల హక్కులు, స్వయం ఉపాధి ఇలాంటి విషయాలను పరిచయం చేసింది. మహిళ సాధికారిత పైన కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు కథలు, విజయగాథలు ప్రసారం చేయడం ద్వారా ఇతర మహిళల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మనము చేయగలం అనే భావనని సమాజంలో ఉన్న మహిళల్లో నాటింది. అలానే విద్యారంగంలో కూడా ఆకాశవాణి చాలా గొప్పది. చదువు అందరికీ అందుబాటు లేని రోజుల్లోనే ఆకాశవాణి విద్యను ప్రజలకు దగ్గర చేసింది. స్కూల్ బ్రాడ్కాస్ట్, విద్యా చర్చలు, సాహిత్య కార్యక్రమాలు, శాస్త్రీయ అవగాహన ప్రసారాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. చదువు మధ్యలో ఆపేసిన పెద్దలకు కూడా అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించింది. ఒక రేడియో ముందు కూర్చొని ఎన్నో కుటుంబాలు ప్రపంచం గురించి తెలుసుకోవడం ప్రారంభించాయి. ఆకాశవాణి భారతీయ సంస్కృతి మరియు ప్రాంతీయ భాషలను కూడా కాపాడడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించింది. జానపద గేయాలు, బుర్రకథలు, హరికథలు, స్థానిక కళారూపాలు రేడియో ద్వారా ప్రజల్లో నిలిచిపోయాయి. చాలామందికి కళాకారులకు మొదట గుర్తింపించిన వేదిక కూడా ఆకాశవాణినే. సంగీతం, సాహిత్యం, నాటకాలు, కవిత్వం ఇవన్నీ రేడియో ద్వారా గ్రామాలకు చేరాయి. దీంతో భారతదేశ వైవిధ్యం నిలిచింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు మొదటి సహాయంగా నిలిచింది ఆకాశవాణి. తుఫానులు, వరదలు, కరువు పరిస్థితుల్లో విద్యుత్ లేకపోయినా బ్యాటరీ రేడియో మాత్రం పనిచేసేది. భద్రతా సూచనలు, ప్రభుత్వ హెచ్చరికలు, సహాయక కేంద్రాల సమాచారం ప్రజలకు చేరింది.

అందుకే చాలామంది గ్రామీణ ప్రజలకు ఆకాశవాణి కేవలం రేడియో కాదు, కష్టకాలంలో తోడు నిలిచే స్వరం. ఇటీవల కాలంలో కూడా ఆకాశవాణి తన ప్రాముఖ్యతను కోల్పోలేదు. మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్లో కొత్త ఆసక్తిని కలిగించింది. పరిశుభ్రత, నీటి సంరక్షణ, మహిళా సాధికారత, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం, పర్యావరణ సంరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేసింది. అలాగే డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలపై యువతకు అవగాహన కల్పిస్తుంది. నేటి సోషల్ మీడియా కాలంలో కూడా ఆకాశవాణి ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రజల నమ్మకాన్ని అలానే ఉంచింది. వదంతులు వ్యాపించే ఈ కాలంలో కూడా అధికారిక సమాచార వేదికగా ప్రజలు ఇప్పటికీ విశ్వసించే వేదిక అయింది. ఎందుకంటే దశాబ్దాలుగా అది ప్రజలకు ఒక నమ్మక బంధాన్ని నిర్మించుకుంది. చివరిగా చెప్పాలంటే ఆకాశవాణి కేవలం వార్తలు చెప్పే ప్రసార సంస్థ కాదు, ఇది గ్రామీణ భారతదేశం యొక్క శబ్దం, రైతు ఆశ, మహిళ ఆత్మవిశ్వాసం, విద్యార్థి జ్ఞానం, కళాకారుడి వేదిక, దేశ ప్రజలను ఒకే స్వరంతో కలిపిన ఒక జీవవంతమైన వారసత్వం. ఎన్నో కొత్త మాధ్యమాలు వచ్చినా ప్రజల జీవితాలకి దగ్గరగా ఉండగలిగిన మాధ్యమంగా ఆకాశవాణి ప్రత్యేక స్థానం సృష్టించింది.

0: భాగమతి సినిమాలో మందార మందార పాట వినేసిన తర్వాత తిరిగి మన మాటల్లోకి వచ్చేద్దాం. ఉదయం కళ్ళు తెరవగానే మనం ఫస్ట్ చూసేది ఎవరిని? అమ్మ నాన్న మొహాలన, కిటికీ బయటను సూర్యోదయాన్న? కాదు, మన ఫోన్ని. అలారం ఆపడానికి తీసిన ఫోన్ తర్వాత నోటిఫికేషన్స్ చెక్ చేయడానికి రీజన్ అవుతుంది. ఎవరైనా మెసేజ్ చేశారా? ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చింది? రాత్రి అప్లోడ్ చేసిన స్టోరీస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఇలా రోజు మొదలయ్యేలోపే మైండ్ ఆల్రెడీ ఆన్లైన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నిజానికి మన రోజు కాఫీతో స్టార్ట్ అవ్వట్లేదు, మధ్య స్క్రీన్ లైట్తో స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక రోజు మొత్తం ఫోన్ లేకుండా ఎలా ఉండాలి? అంటే నో వాట్సాప్, నో ఇన్స్టాగ్రామ్, నో యూట్యూబ్, నో రీల్స్, గేమింగ్, లేట్ నైట్ స్క్రోలింగ్, ఏమీ లేకపోతే ముందు మనకేమనిపిస్తుంది? అసలు టైం ఎలా పాస్ అవుతుంది అని. ఎందుకంటే మన జనరేషన్కి బోర్డమ్ అనేది ఆల్మోస్ట్ ఎనిమిది అయిపోయింది. 2 నిమిషాలు ఫ్రీగా ఉన్న ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఫోన్, తింటూ ఫోన్, చదువుతున్నప్పుడు కూడా ఫోన్, పడుకునే ముందు కూడా ఫోన్. కొంతమంది అయితే చెప్పకూడదు కానీ వాష్రూమ్లోకి కూడా ఫోన్ తీసుకెళ్ళిపోతున్నారు. అంతగా అది మన డైలీ రొటీన్లో కలిసిపోయింది. ఫనీ విషయం ఏంటంటే నోటిఫికేషన్స్ రాకపోయినా కూడా ఫోన్ చెక్ చేస్తూనే ఉంటాం. లాక్ తీసి చూస్తాం, మళ్ళీ పెట్టేస్తాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ అదే పని. ఎవరు మెసేజ్ చేయకపోయినా ఏదో ఇంపార్టెంట్ విషయం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఫోన్ బ్యాటరీ 5% వస్తే టెన్షన్ మొదలవుతుంది. ఛార్జర్ కనిపించకపోతే అంతే, ఇంకా ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతాం. నెట్వర్క్ స్లో అయితే ఇరిటేషన్, రీల్స్ లోడ్ అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్. నిజంగా చూస్తే మన మూడ్ కూడా ఇప్పుడు వైఫై సిగ్నల్స్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఒకరోజు నిజంగా ఫోన్ లేకుండా ఉంటే ఏమవుతుంది? మొదట్లో చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, చేతిలో ఏదో లేదు అనే ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఆ నిశ్శబ్దం అనేది చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇప్పుడు క్వైట్నెస్కి అలవాటుని కోల్పోయాం. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదో ఒక సౌండ్ వస్తూ ఉండాలి, లైక్ సాంగ్స్, రీల్స్, వీడియోలు, నోటిఫికేషన్స్, ఇట్లా ఏదో ఒకటి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: కొన్నిసార్లు మనతో మనం ఒంటరిగా ఉండడానికి కూడా భయపడుతున్నాం. అందుకే ఫ్రీ టైం దొరికితే రెస్ట్ తీసుకోవడం కాదు, వెంటనే స్క్రోలింగ్ మొదలవుతుంది. మైండ్ని బిజీగా ఉంచడానికి ఫోన్ ఒక షార్ట్కట్ అయిపోయింది. కానీ కొంతసేపటి తర్వాత చిన్న చిన్న విషయాలు కనిపించడం మొదలవుతాయి. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తుంది, ఆ డాబా మీదకి వెళ్తే ఆ చల్లని గాలి బాగుంది అనిపిస్తుంది, బయట పిల్లలు ఆడుకుంటున్న ఆ సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మైండ్ కొంచెం కామ్ అయినట్టు అనిపిస్తుంది. మనం ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నామో కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఫోన్ లేకుండా ఉన్నప్పుడు టైం చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. కాబట్టి నిజానికి మనం మన లైఫ్ని నోటీస్ చేయడం మొదలు పెడతాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫోన్ లేకపోతే మనం మెమరీస్ క్రియేట్ చేస్తాం, కానీ ఫోన్ ఉంటే మెమరీస్ రికార్డ్ చేయడంలో బిజీ అయిపోతాం. ఏదైనా బ్యూటిఫుల్ మూమెంట్ కనిపించినప్పుడు దాన్ని ముందు ఆస్వాదించడం కాకుండా కెమెరా ఓపెన్ చేసేస్తున్నాం. రెస్టారెంట్కి లేదా మంచి ఫుడ్ రాగానే స్నాప్ తీయాలి, కాన్సర్ట్కి వెళ్తే రికార్డ్ చేయాలి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే స్టోరీస్ అప్లోడ్ చేయాలి. చివరికి ఆ మూమెంట్ని ఫీల్ అవ్వడం కంటే దాన్ని పోస్ట్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కొన్నిసార్లు మనం సన్సెట్ని కళ్ళతో చూడడం మర్చిపోయి కెమెరా స్క్రీన్లో చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం. సోషల్ మీడియా వల్ల కనెక్షన్ పెరిగింది, నిజమే. దూరంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది సెకండ్స్లో తెలిసిపోతుంది. కానీ అదే సమయంలో మనం మామూలుగా మాట్లాడుకునే మాటలు మాత్రం తగ్గిపోయాయి. ఇంట్లో 4 ఒకే గదిలో ఉన్నా అందరూ ఫోన్ చూస్తూనే ఉంటారు. బయట ఫ్రెండ్స్తో కూర్చున్నా కూడా మధ్యలో ఫోన్స్ వచ్చేస్తుంటాయి, 1 నిమిషం అని చెప్పి మళ్ళీ ఫోన్ చూస్తూ ఎదుటి వాళ్ళతో గడిపే ఆ మూమెంట్స్ని మిస్ అవుతున్నాం. నిజానికి మనం ఆన్లైన్లో చాలా కనెక్టెడ్గానే ఉన్నాం, కానీ రియల్ లైఫ్తో మాత్రం కొంచెం డిస్కనెక్ట్ అవుతున్నాం, చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, అలా ఫోన్ని దూరం పెట్టామంటే ఎలా? ఇప్పటి జీవితంలో ఫోన్ లేకుండా అసలు పనులు ఎలా జరుగుతాయి? అది కూడా నిజమే, ఎందుకంటే ఒకప్పుడు చదువు నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు, పేమెంట్స్ నుంచి ఫ్రెండ్షిప్, అన్నీ ఫోన్ చుట్టూనే తిరుగుతున్నాయి. అందుకే సొల్యూషన్ ఫోన్ని పూర్తిగా వదిలేయడం కాదు, ఫోన్ మీద మన కంట్రోల్ని పెంచుకోవడం. మనకి ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి ఆటోమేటిక్

0: ఫోన్ తీసేయడం, దానివల్ల ఒక బ్రెయిన్కి ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఏదైనా చిన్న బోర్డమ్ వచ్చిన స్క్రోలింగ్ చేయడం, స్ట్రెస్ వస్తే యూట్యూబ్, లోన్లీగా అనిపిస్తే ఇన్స్టాగ్రామ్. కానీ కొంచెం ఆ హ్యాబిట్ని చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే, రోజులో కొంతసేపు అయినా ఫోన్ని సైలెంట్లో పెట్టి నిజంగా మనకి ఇష్టమైన పనులని ట్రై చేయొచ్చు.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: చాలా మందికి డ్రాయింగ్ అంటే ఇష్టం, కానీ టైం లేదంటారు. కొంతమందికి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ తర్వాత చూద్దాం అంటారు. అలా రాయడం, డాన్స్ చేయడం, వంట చేయడం, ఫోటోగ్రఫీ, మొక్కలు పెంచడం, బుక్స్ చదవడం, ఇలా ఎన్నో చిన్న చిన్న ఇంట్రెస్ట్ మనలో ఉంటాయి. కానీ ఫోన్ స్క్రోలింగ్ వల్ల మధ్యలో ఇవన్నీ మెల్లమెల్లగా డిసప్పియర్ అవుతున్నాయి. నిజానికి టాలెంట్ పోవడం లేదు, అటెన్షన్ దాన్ని డైవర్ట్ చేస్తుంది. ఒక్కోసారి ఇమాజిన్ చేసుకుంటే రోజులో ఒక గంట సేపు ఫోన్ సైడ్కి పెట్టి ఆ టైం మొత్తం మన ఇష్టమైన పని మీద స్పెండ్ చేస్తే మేబీ ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, చాలా రోజుల తర్వాత డ్రాయింగ్ స్టార్ట్ చేయొచ్చు, డైరీ రాయొచ్చు, లేదా చాలా సింపుల్గా టెర్రస్ మీదకి వెళ్ళి మంచిగా పాటలు విని మనతో మనం మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు ప్రొడక్టివ్గా ఉండడం అంటే పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కాదు, పీస్ఫుల్గా ఉండడం కూడా ప్రొడక్టివిటీనే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఇప్పుడు రోజుకి ఈ ఎంటర్టైన్మెంట్ని తీసుకోవడంలో చాలా బిజీ అయిపోయాం, కానీ క్రియేట్ చేయడం మర్చిపోతున్నాం. రోజు గంటలకు ఇద్దరు రీల్స్ చూస్తాం, కానీ మన ఐడియాస్ గురించి ఆలోచించడం మర్చిపోతున్నాం. ఇంకొకరి లైఫ్ అప్డేట్స్ చూస్తూ ఉంటాం, కానీ మన లైఫ్ని అప్డేట్ చేసుకోవడానికి టైం ఇవ్వట్లేదు. అందుకే కొన్నిసార్లు ఫోన్ నుంచి బయటకు వచ్చి మన క్రియేటివిటీకి కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా ఫోన్ పక్కకు పెట్టి మాట్లాడితే ఆ మాటలు అనేవి ఇంకా మెమరబుల్గా తయారవుతాయి. ఫ్యామిలీతో డిన్నర్ చేసేటప్పుడు స్క్రీన్ లేకుండా కూర్చుంటే చిన్న చిన్న జోక్స్ కూడా హ్యాపీనెస్ ఇస్తాయి. ఈవినింగ్ వాక్స్కి ఇయర్ ఫోన్స్ లేకుండా వెళ్తే మనలోని ఆలోచనలు, ప్రకృతిలోని శబ్దాలు మనకే వినిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఫోన్ అడిక్షన్ని తగ్గించుకోవడానికి ఈ చిన్న చిన్న స్టెప్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. పడుకునే ముందు ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే పక్కన పెట్టడం, నోటిఫికేషన్స్ చెక్ చేయకపోవడం, తినే టైంలో ఫోన్ తీసుకెళ్ళకపోవడం, ఒక రోజుకి ఒక నో ఫోన్ ఆరని పెట్టుకోవడం, ఇలా ఒక రోజులోనే ఫోన్ వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు మన జీవితాన్ని స్క్రీన్ బయట నుంచి బయటకు తీసుకొని రావాలి. రియల్ వరల్డ్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నోటిఫికేషన్స్ బయట కూడా లైఫ్ జరుగుతుంది, రీల్స్ బయట కూడా మెమరీస్ ఉన్నాయి. చివరిగా ఒక మాట, ఫోన్ స్మార్ట్ అయింది, టెక్నాలజీ ఫాస్ట్ అయింది, కానీ మన పీస్ మాత్రం స్లోగా తగ్గిపోకూడదు. కొన్నిసార్లు ఎయిర్ప్లేన్ మోడ్ ఫోన్కి మాత్రమే కాదు, మన మైండ్కి కూడా చాలా అవసరం. ఇవి ఈరోజటి కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ చరవాణి చెర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఇక సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: ఆకాశవాణి సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో

0: కానీ ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరూ సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థైన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోనూ, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధన కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్స్తున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సీ, ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్కు చెందిన బొండి బ్యూగ్యో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి

వ్యాక్సిన్లు కానీ చికిత్స పద్ధతులు కానీ అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటి పూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లు ఆడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలెంక కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్, అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జూన్ 1వ తేదీ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. నిన్న జరిగిన సమావేశంలో మంత్రివర్గం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా మొత్తం 2,50,000 మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 గృహ ప్రవేశాలు జరుగుతాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల

0: వారి కోసం 100 ఎల్ఐజి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే గుడిసెలు లేని ఆదర్శ రాష్టంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్టంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, స్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పునాదులు పూర్తయి గోడలు, స్లాబు పడని ఇళ్లకు 3 లక్షలు, గోడలు పూర్తయి స్లాబు నిలిచిపోయిన ఇళ్లకు 2 లక్షల చొప్పున అందించనుంది ప్రభుత్వం.
1: ఇందిరమ్మ ఇల్లు 2వ విడత జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా 2వ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పర్యాటక రంగాన్ని రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలోని పర్యాటక రంగాభివృద్దికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డిపిఆర్లను సమర్పిస్తే ఎలాంటి జాప్యమూ లేకుండా అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలు జారీ చేయనుందని, ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
2: ప్రమోషన్ ఆఫ్ టూరిజం, ఇట్ హెల్ప్స్ ఆల్ ది ఇండస్ట్రీ, సైమల్టేనియస్ గా రాష్ట్ర ఎకానమీ, ఇట్ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ ఇన్ ది ప్రెసెంట్ స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ ద నేషన్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సో గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్, కమ్ అవుట్ విత్ యువర్ ప్రపోజల్స్. రీసెంట్ బ్రాట్ అవుట్ ఏ న్యూ టూరిజం పాలసీ, వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్.
0: మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించాలని రైతులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను నిన్న మంత్రి ప్రారంభించారు. డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఎస్బీఐ సిఎస్ఆర్ నిధుల సాయంతో అభివృద్ది చేసిన రోబోటిక్స్ అండ్ సెన్సార్ బేస్డ్ ప్రయోగశాలను సందర్శించారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే కొన్ని రోబోలను అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ఆధునిక టెక్నాలజీని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యాభివృద్ది కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేస్తున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్లో స్కూల్, జూనియర్ కాలేజీ నిర్మాణానికి 19 కోట్లు, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధునీకరణ, ఇంటర్ తరగతి గదుల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఒక ఫౌండేషన్ వెచ్చించనుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం 50 కోట్లను మరో గ్రూప్ ఖర్చు చేయనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సుభాష్ నగర్ మండల పరిషత్ స్కూల్లో ప్రీ ప్రైమరీ 6-7 తరగతుల కోసం 12 కోట్లను ఒక ప్రైవేట్ హాస్పిటల్ భరించనుంది. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. రాత్రి సిద్దిపేట ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిపోకుండా రాత్రిపూట తప్పనిసరిగా ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని, ధాన్యం కొట్టుకుపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. సిద్దిపేట మార్కెట్లోనూ, జిల్లా వ్యాప్తంగానూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు.

ఇళ్లల్లో దిగుమతికి జాప్యం జరుగుతుండటంతో గోదాం, ఏఎంసీ షెడ్లలో ధాన్యం దిగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందక్కర్లేదని, సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ధాన్యం నిల్వ ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లిలో వ్యవసాయ మార్కెట్ గోదాములను పరిశీలించిన ఆయన, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం తరలింపు, నిల్వ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ధాన్యం దెబ్బతినకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. గోదాములకు వచ్చే ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకుని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని, రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా, పోలీస్ కమిషనర్ గౌజాలం రాత్రి ఒక రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేశారు. గంగాధర మండలం గట్టు బుత్కూర్ గ్రామంలోని జానకీరామ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు వెళ్లి ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా జరగడానికి మరింతమంది కూలీలను ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన వలస కూలీలతోనూ కలెక్టర్ ఎస్పీ మాట్లాడారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మణుగూరు, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపహాడ్, చుంచుపల్లి, పినపాకలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 20 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ రికార్డైంది. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న హెచ్చరికలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐస్ అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య శాఖాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జూన్ 1వ తేదీ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ఆదర్శ నాయిక శిఖండి గురించి కొన్ని వివరాలు వింటారు రచయిత శ్రీమతి సర్వమంగళగౌరి.
1: ఆదర్శ నాయిక శిఖండి.

అసలు శిఖండిని ఆదర్శనాయిక అంటే చాలామంది ఆశ్చర్యపోతారని తెలుసు. శిఖండి గురించి జనసామాన్యానికి ఎంతవరకు తెలుసు కనుక్కుందామని వివిధ రంగాలకు చెందిన వారిని అడిగాను. యుక్త వయస్కులు, మరికొంతమంది పెద్దవారు మొండి శిఖండి అంటారు కదా అన్నారు. కొద్దిగా పురాణాలతో పరిచయం ఉన్నవారు భీష్ముడు మరణానికి కారణమైన నపుంసక పాత్ర కదా అన్నారు. మొత్తం మీద శిఖండి పాత్రను గురించి

భీష్ముడు మరణానికి కారణమైన నపుంసక పాత్ర కదా అన్నారు. మొత్తం మీద శిఖండి పాత్రను గురించి ఎవరికీ సరైన అవగాహన లేదు అనిపించింది. శిఖండి తొలుత కాశీరాజు పెద్ద కూతురైన అంబ, ధృతరాష్ట్రుడి తల్లైన అంబిక, పాండురాజు తల్లైన అంబాలిక ఆమెకు చెల్లెళ్ళు. కాశీరాజు తన కూతుర్లు ముగ్గురికి స్వయంవరం ప్రకటిస్తారు. భీష్ముడు తన తమ్ముడైన చిత్రాంగదుడి కోసం సేనలతో వచ్చి రాక్షస వివాహ పద్ధతిలో ఆ ముగ్గురిని చెరపట్టి తీసుకెళ్లిపోతాడు. అప్పటికే పెద్ద కూతురైన అంబ సాళ్వరాజుని ప్రేమిస్తుంది. అందుకని సాళ్వరాజు భీష్ముడిని ఎదిరించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయి వెళ్ళిపోతాడు. నగరానికి వెళ్ళాక అంబ భీష్ముడితో తను సాళ్వరాజుని ప్రేమించిన విషయాన్ని చెప్తుంది. భీష్ముడు ఆమెను ప్రియుడి దగ్గరికి వెళ్లమని పంపించేస్తాడు. అంబ సాళ్వరాజు దగ్గరికి వెళ్ళి తమ ప్రేమని భీష్ముడికి చెప్తే అతడు తనని వదిలేశాడు అని, తనని వివాహమాడమని సాళ్వరాజుని కోరుకుంటుంది. సాళ్వరాజు పరపురుషుడు జయించిన స్త్రీని తాను భార్యగా స్వీకరించలేనని తిరస్కరిస్తాడు. అంబ ఇక తనకు వివాహ జీవితం అలభ్యమని వాపోతుంది. దీనికంతటికీ మూలం భీష్ముడే అని ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధపడుతుంది. ఈ నిర్ణయం వల్ల అంబ ప్రేమ లోకజ్ఞత మనకి అర్థమవుతాయి. ప్రేమించిన వ్యక్తి తనని అర్థం చేసుకోనప్పుడు ఇంకా తను వేరే వారి దగ్గరికి వివాహం చేసుకున్నా ప్రయోజనం లేదని అనుకుని ఉంటుంది. లేదా సాళ్వరాజుని ప్రేమించిన తను మరొకరి పరం కాలేదు అని కూడా అనుకుని ఉండొచ్చు. అంటే అంబ ప్రేమ అంత నిష్కల్మషమైనది. భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకునే క్రమంలో అంబ అవలంబించిన విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. భీష్ముడిని ఎదుర్కోగలిగిన వాడు పరశురాముడే అని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి శరణు వేడుతుంది. పరశురాముడు, నీకు సాళ్వుడు భీష్ముడు ఇద్దరూ అపకారం చేశారు, సాళ్వుడిని దండించనా భీష్ముడినా అని అడుగుతాడు. అప్పుడు అంబ, సాళ్వుడు ఇంక నన్ను గైకొనడు, అది చాలు అంటుంది. ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన తనను వదులుకోవటమే సాళ్వుడికి శిక్ష అని అంబ ఆభిజాత్యం. పరశురాముడు అంబని తీసుకుని భీష్ముడి దగ్గరకు వెళ్ళి ఆమెను బలవంతంగా తెచ్చాడు కాబట్టి తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. పరపురుషుని వరించిన స్త్రీని నా తమ్ముడు ఎలా గ్రహిస్తాడు అని భీష్ముడు ఎదురు మాట్లాడతాడు. అంబకి ఇచ్చిన మాట కోసం పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేస్తాడు. వారిరువురికి చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చేస్తాడు. అప్పుడు పితృదేవతలు, దేవతలు, నారదుడు అందరూ కలిసి వచ్చి పరశురాముడికి శిష్యుడి మీద యుద్ధం చేయొద్దని వారిస్తారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి నీ గురువుకి ప్రణమిల్లి అతని అనుగ్రహం పొందు అని అంటారు. భీష్ముడు ఆ విధంగానే చేస్తాడు. భీష్ముడు శక్తికి భక్తికి సంప్రీతుడైన పరశురాముడు అతడిని ఆదరించి అంబతో, భీష్ముడు నన్ను గెలిచాడు, నా వల్ల అయ్యే పని ఇంతే, నీవింకా నీకు చూడం పోయిన గతిని పొమ్ము అంటాడు. అంటే నీకిష్టమైన మార్గంలో వెళ్ళు అంటాడు. అంబ తొందరపడి పరశురాముణ్ణి నిందించదు, తన దీక్షని వదలదు. మునిశక్తి పనికి రాలేదు కాబట్టి తాను తపస్సు చేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అనుకుంటుంది. అంతేకాదు యమునా తీరానికి వెళ్ళి అతి ఉగ్రమైన తపస్సు చేస్తుంది. విశ్వామిత్రుడు మొదలైన సిద్ధుల ఆశ్రమానికి వెళ్ళి అనేక రకాలైన పుణ్యకార్యాలు చేస్తుంది. అంబ తన పుత్రుడైన భీష్ముడిని చంపటానికి పూనుకుంది అని తెలిసిన గంగ అంబని నిందించి నదిగా పారు అని శపిస్తుంది. అంబ మరింత తీవ్రమైన తపస్సు చేసి తనలో సగభాగం మాత్రమే నదిగా పారేటట్లు చేసుకుంటుంది. నిజరూపం కోల్పోకుండా సగభాగం మిగులుతుంది. గంగను అంబ తన తపోబలంతో జయించింది. అంబ తపోదీక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు వరం ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు అంబ తనకు భీష్ముడిని చంపగలిగిన శక్తి అవకాశం కలిగేట్లు చేయమని అడుగుతుంది. శంకరుడు సరే అన్నప్పుడు అది ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతుంది. అప్పుడు శంకరుడు ఈ జన్మ అయిపోయాక మరుజన్మలో ద్రుపదుడికి మొదట కూతురుగా పుట్టి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడని, తర్వాత పురుష రూపం పొందుతాడని చెప్తాడు. అస్త్రశస్త్ర విద్య నైపుణ్యంతో అలరారుతూ యుద్ధంతో భీష్ముడిని జయిస్తావు అని చెప్తాడు.

0: వెంటనే అంబ మరుజన్మ కోసం కట్టెలు సమిదలు పీర్చుకుని దహనమై తన జన్మని ముగిస్తుంది. భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న నిర్ణయం అంత బలమైనది. అక్కడ ద్రుపదరాజు భీష్ముడి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవటం కోసం శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యాక అర్జునుడిని వివాహమాడదగిన కూతురిని, భీష్ముడిని చంపగలిగిన కొడుకుని వరమివ్వమని అడుగుతాడు. శివుడు అంగీకరిస్తాడు. అయితే ముందుగా శ్రీరూపంలో ఉంటాడని, యవనం వచ్చాక భీష్ముడిని చంపగలిగిన వాడు అవుతాడని చెప్పేస్తాడు. ద్రుపదుడు గత్యంతరం లేక అంగీకరించి భార్యకు ఆ విషయం తెలియచేస్తారు. వాళ్ళిద్దరూ తమకు కూతురు కలిగినా కొడుకు కలిగాడు అని ప్రజలకు చెప్పి రహస్యంగా పెంచుతూ ఉంటారు. యవనం వచ్చాక స్త్రీకిచ్చి పెళ్లి చేయాలా పురుషుడికిచ్చి పెళ్లి చేయాలా అని ఆలోచించి, యవనంలో పురుషత్వం వస్తుంది కాబట్టి దశార్ణ దేశపు మహారాజు కూతురితో వివాహం చేస్తారు. కానీ ఆ వధువు శిఖండి వైఖరి కనుగొని ఆ విషయాన్ని తన చెలికత్తకి చెప్తుంది. చెలికత్త రాజుకి చెప్పగా అతడు కోపంతో ద్రుపదుడి మీదకి దండెత్తి వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుని యుద్ధ సన్నద్ధులు అయ్యే లోపల పొద్దుగొంకుతుంది. శిఖండి తన వల్ల వచ్చిన ఈ యుద్ధానికి బాధపడి ఆత్మహత్య చేసుకోవటానికి మానవులు చరించని యక్షుల వాటికి వెళుతుంది. అక్కడ ఈమె ప్రాణత్యాగం చేసుకోవటానికి కారణం తెలిసిన ఒక యక్షుడు తన పుంసత్వాన్ని శిఖండికి ఇస్తాడు. ముందు స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడిగా మారిన స్త్రీ తనకు ఎదురుగా వస్తే అస్త్ర సన్యాసం చేస్తాను అనేది భీష్ముడి నిర్ణయం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథానికి ముందర దృష్టద్యుమ్నుడు ఎదురవుతాడు. భీష్ముడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు. శిఖండి భీష్ముడిని సంహరిస్తాడు. ఈ కథ తెలిసిన వారు చాలామంది శిఖండిని మొండిదానిగా భావించి ఎవరైనా మొండిగా ఉంటే మొండి శిఖండి అంటారు. కానీ మహిళా దృక్పథంతో పరిశీలించి చూస్తే అంబ బలహీనురాలు కాదు, ఒక ఏజెన్సీ. తన జీవితానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి, ఆ నిర్ణయాలను అమరుపరిచే సామర్థ్యాన్ని శ్రీవాద దృక్పథంతో ఏజెన్సీ అంటారు. అంబ స్వయం ప్రతిపత్తి, అటోనమీ కలిగిన స్త్రీ. స్త్రీలు తమ సొంత విలువలు కోరికలను తీర్చుకోగలగటానికి వ్యవహరించే శక్తి స్వయం ప్రతిపత్తి. పితృస్వామ్య వ్యవస్థలో పితృస్వామ్యానికి సామాజిక అణితివేతలను ఆ పరిమితుల్లో ఉంటూనే తన స్వంత ఉనికిని చాటుకున్న స్త్రీ అంబ. వ్యక్తిగత విషయాలలో సొంత గొంతుని నిర్ణయాన్ని వినిపించిన స్త్రీ. ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు సైమన్ డి బివార్ చెప్పిన ఉమెన్ ఆర్ మేడ్ నాట్ బోర్న్, స్త్రీలు తయారు చేయబడతారు పుట్టరు అన్న వాక్యానికి చక్కటి ఉదాహరణ అంబ. సమాజ అమ్మను త్యాజ్య స్త్రీగా గుర్తించింది, అంటే వదిలేయదగిన స్త్రీ. అంబ దానిని ఎదిరించి బోటిత్ బట్లర్ చెప్పిన జెండర్ నామ్స్ KSB వెషనైజ్ అగెనిస్ట్ పేట్రియాసీ, లింగ నిబంధనలను పితృస్వామ్య వ్యతిరేక ఆయుధాలుగా మలుచుకోవచ్చు. స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వాడితో యుద్ధం చేయను అనే భీష్ముడి ధర్మమే అతడి మరణానికి కారణమైంది. అటువంటి జన్మనెత్తిన అంబ అతన్ని హతమార్చింది. ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన వాటికి చక్కటి ఉదాహరణ అంబ వ్యక్తిత్వం. అంబ అబల కాదు, సబల ఆదర్శ నాయిక.
1: మీరింతవరకు ఆదర్శ నాయిక శిఖండి వివరాలు విన్నారు. సమర్పణ శ్రీమతి సర్వమంగళగౌరీ. ఇప్పుడు ఒక ప్రకటన.
2: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
3: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
2: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03. మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్జ్.

0: పై. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం.

ముందుగా మీరు వింటున్న ఈ పాట ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడారు, మణిశర్మ స్వరపరిచారు, వేటూరి సుందరరామ్మూర్తి వ్రాశారు. పాట వినండి.

వింటున్న ఈ పాట చండీ ప్రియ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. నారాయణరెడ్డి వ్రాసిన పాటను ఆది నారాయణరావు స్వరపరిచారు.

వింటున్న ఈ పాట అంతం చిత్రం నుండి. బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. సిరివెన్నెల వ్రాసిన ఈ పాటను ఆర్డి బర్మన్ స్వరపరిచారు.

0: ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 1:50 కాస్తుంది. కొద్ది క్షణాల్లో ముందుగా ఉర్దూలోను, ఆ తర్వాత ఆంగ్లంలోను, ఆపై హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.
1: ये आकाशवाणी है, खबरों के साथ मैं कलीम अहमद. భారత్ ఔర్ అమెరికా నే దోనో ముల్కో కే దర్మియాన్ కలీదీ సాజేదారీ కి అహమియత్ కా ఇయాదా కియా హై. వజీర్ ఖారిజా డాక్టర్ ఎస్ జయశంకర్ నే తిజారతీ సమ్జోతా జల్ద్ సే జల్ద్ తయ్ కియే జానే కి జరూరత్ ఉజాగర్ కి హై ఔర్ కహా హై కి తవానాయీ కి యకీనీ ఫరాహమీ కే లియే అలగ్ అలగ్ వసీలో సే తవానాయీ కి సప్లై అహమియత్ కి హామిల్ హై. అమెరికా కే వజీర్ ఖారిజా మార్కో రూబియో నే భారత్ కో అమెరికా కే సబ్సే అహమ్ కలీదీ సాజేదారో మే సే ఏక్ కరార్ దియా హై. मगरबी बंगाल के फाल्टा असेंबली हलके की दोबारा पोलिंग के वोटों की गिनती में बीजेपी के उम्मीदवार देवांशु पांडा को जबरदस्त तबकत हासिल हो गई है. सरकार ने सभी भारतीय शहरियों को ये सलाह दी है कि वो इबोला वायरस फैलने के मद्देनज़र कांगो, युगांडा और जनूबी सूडान का गैर जरूरी सफर करने से गुरेज करें. पाकिस्तान के बलूचिस्तान सूबे में क्वेटा शहर में रेल पटरी के नज़दीक धमाका होने से कम अज कम 24 अफराद हलाक और कई जख्मी हो गए. और टेनिस में फ्रेंच ओपन ग्रैंड स्लैम टूर्नामेंट आज से पेरिस में शुरू हो रहा है. अब खबरें तफसील से. वजीर खारजा डॉक्टर एस जयशंकर और अमरीका के वजीर खारजा मार्को रूबियो ने आज नई दिल्ली में वसीतर मौजूद पर तबादले ख्याल किया और भारत अमरीका कलीदी साझेदारी की अहमियत को दोहराया. साथ ही उन्होंने तजारत, तवानाई, मोबिलिटी और इलाकाई सिक्योरिटी समेत इश्तराक के अहम शोबों को उजागर किया. हैदराबाद हाउस में अपनी मीटिंग के बाद नामनिगारों को जानकारी देते हुए डॉक्टर जयशंकर ने अमरीकी वजीर खारजा मार्को रूबियो के दौरे का तस्करा करते हुए कहा कि अमरीकी इंतजामिया के

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో హైదరాబాద్ లోని రాగాకృతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు మనకి బోల్డన్ని పాటలు, కథలు, పద్యాలు వినిపించబోతున్నారు. మరి వారందరికీ ఒకసారి స్వాగతం చెప్దాం.

హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ గ్రీష్మ, యువర్ హోస్ట్ ఫర్ టుడే. ఏ కార్యక్రమం చేసుకున్నా ముందు గణపతి ప్రార్థన చేస్తాం. అందుకే ఇప్పుడు వైష్ణవి ఇంకా ఆశిత ఆరాబీ రాగంలో గణపతి ప్రార్థన పాడబోతున్నారు. సో గెట్ రెడీ.

0: థ్యాంక్ యూ.
1: వావ్, వాట్ ఎ మెలోడియస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు సునిష్క, హర్షద, సహస్ర, ఇంకా శృతి నొట్టి స్వరం మెడ్లీ పాడబోతున్నారు.

0: లాస్ట్ క్లాస్ చదువుతున్న ఆశతా చెల్లై గ్రీడీ డాగ్ అనే కథ చెప్పబోతుంది.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాస్ అ హంగ్రీ డాగ్. హీ గో టు ద బుచర్ షాప్. హీ The butcher saw the dog and pity on him. He threw a bone to the dog. The dog took the bone and ran away. While crossing the bridge, he saw her new reflection in her water. He thought that there was another dog and bone in his mouth. He barked loudly to scare the dog. The bone fell into the water. Moral of the story, never be greedy. Greed is a curse. Thank you.
0: చాలా ముద్దుగా చెప్పింది కదా. ఇప్పుడు సహస్ర రామ రామ నీ వారని ఆనంద భైరవి రాగంలో త్యాగరాజ కృతి పాడబోతుంది.

0: థ్యాంక్ యూ.
1: వావ్, ఎంత మధురమైన పర్ఫార్మెన్స్ కదా. ఇప్పుడు సునిష్క నగుమోము అనే ఒక పాట పాడబోతుంది.

0: థ్యాంక్ యూ.
1: హాయ్, నా పేరు శృతి. నేను చెన్నై నుంచి వచ్చాను. నేను మంజుల మ్యామ్ స్టూడెంట్ని. నేను ఇప్పుడు వరవీణ అనే ఒక గీతం పాడబోతున్నా, సెకండ్ స్పీడ్.

0: థ్యాంక్ యూ.
1: వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా రాగాకృతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్టూడెంట్స్ పాడిన పాటలు ఇంకా చెప్పిన కథలు మీకు నచ్చాయనుకుంటున్నాను. దిస్ ఇస్ మీ గ్రీష్మా సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.

బాల వినోదం కార్యక్రమం మీరింత వరకు విన్నారు. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా పాపే మా ప్రాణం చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన రాజ్కోట్ గీతం ముందుగా

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్, యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి నాటకం.

0: ఎప్పుడు ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబిల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశా, బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా, జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడింకా ఊరించి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే, పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని హుఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఎంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కాని ఇది విన్నావా?
0: ఏది నువ్వు చెప్పందే?
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్లాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా

0: అర్థమైంది. ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తయారమ్మా.
1: అది అంత తేలిక కాదు యజ్ఞేశ. పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే. కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
1: ఇప్పుడే వస్తున్నాను. త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
2: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగాన్లేమ్మా.
1: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. ఆ యజ్ఞేశ, అలంకరణ సామగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి త్వరగా. ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
1: అది సరే. ఇంతకు త్యాగమతి ఎటువంటితో అర్థమైందా తయారమ్మా?
2: నీకు బాగా తెలిసినట్లుందే, చెప్పు చెప్పు విందాం.
1: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
1: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత. వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
1: ఏమిటి నువ్వా, పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశా, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
2: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కదా తయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడని నాకు అప్పచెప్పండి. మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
1: సర్లే, సంతోషించాం. కాని ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
2: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశా, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వన్నావే ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శేషక్క ఇదిగో నీ ఉంగరం, డబ్బిలతే.
1: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి. శేషక్క మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
1: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
2: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
1: ఓ, నాకేం భయం లేదులే అక్క.
0: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
2: అలాగే, కాని ఒక్క విషయం.
0: ఏమిటో చెప్పు.
2: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యబాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
0: అయితే ఒకసారి ఆవిడ ఇంటికెళ్ళమంటావా?
2: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
0: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను గాని, ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
2: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
4: వస్తున్నానండి.
3: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందో గాని రా త్వరగా.
4: వచ్చాను.
3: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
3: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
3: అలాగా వస్తే రాని, కాని మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి.
3: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్లి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా

0: కావాలి కదా, ఈ ఊర్లో ఇక దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
1: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
0: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
1: అమ్మో, ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
0: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెబుతారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది, ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
1: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా, పదండి.
0: సరే, నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
1: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
0: నిజమే,
1: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు, మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్లిరండి.
0: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని, నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది, అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
1: సరే అయితే, ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
0: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
1: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
0: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపుతీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి, ఈరోజన్నా నన్ను దంజును చేయరాదా?
1: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా, నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
2: విడుదవుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
1: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
2: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు, నా భార్య పుట్టింటికి వెళ్ళింది, 2 రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
1: యజ్ఞేశ, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
2: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నిన్ను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నే

0: ఏమి చేయలేవు. నీ సంపద సర్వస్వం, నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు. జాగ్రత్త.
1: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
0: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు. నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
1: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు. ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
2: శేషక్క చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
3: అవును మరి, మహా తిప్పులాడి గదా.
2: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
3: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
2: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
3: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు.
2: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు. కాని ఆవిడకంత కోపం ఎందుకు ఇప్పుడు?
3: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపొమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరిగి ఉంటుంది.
2: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
3: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్లు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా. అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
0: నేను చిలకని ఎలకని కాను. నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
3: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీ దగ్గరతావేం త్యాగమ్మా.
2: శేషక్ నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
0: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్లి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
2: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో, నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
3: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా, మనకెందుకులే తాయారమ్మా. పోదాం పద.
0: మాయదారి పీడ.
4: గురుదేవా, ఆచార్యదేవా.
5: ఏమైనా?
4: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
5: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయనా?
4: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాస పడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
5: నాయనా దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
4: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
5: ఏం భయం లేదు నాయన, శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
4: దాసోహం స్వామి, అయితే ఒక సందేహం.
5: కానీ చెప్పు.
4: మనం ఆయనింటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
5: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే.

0: గెలిపించింది శ్రీహరియే, మనం కేవలం నిమిత్త మాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
1: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్య,
0: దాశరథి,
1: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి. సోదరులారా, స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసిపెట్టమ్మా. ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి. దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
2: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
2: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు గదా, పరిచారికులెవ్వరూ కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతేకదమ్మా?
2: అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు, అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
2: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
2: అది సరే, నేను మాట అడుగుతాను. కోప్పడరు కదా?
0: ఉన్నమాటంటే కోపమెందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
2: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు గదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం?

0: చె ఉందమ్మా. అయితే
1: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
1: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా.

0: అని నా ఉద్దేశం.
1: అంటే?
0: అంటే ఏం లేదు, ఆడవాళ్లంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
1: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
0: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
1: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
0: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది. నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
3: జయ

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు, గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంత అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్లేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్ములను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్లినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయంబరం, దీన్ని ధరించిరండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
2: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి.
4: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బావుండేది.
2: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాట పడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
4: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
2: ఇప్పుడే వస్తాను స్వామి.
4: అలాగే తల్లి.
2: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మనమీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ

అంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కాని ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది, దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపుతీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? ఆ సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునుపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేర సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను. ఈ పూటకు మాట దక్కించు.
0: చచచా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కాని ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
1: అంటే?
0: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
1: నీకిది తగదు యజ్ఞేశ, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
0: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇంచిపోతుంది.
1: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
0: అయితే రా, లోపలికి వెళదాం.
1: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీయ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
0: నమ్మమంటావా సుందరి?
1: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
0: ప్రమాణం చెయ్యి.
1: మా ఆయన మీదొట్టు. సరేనా?
0: అయితే.

0: సరే ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా ఇలా రా, వచ్చావా, ఇగో ఈ బస్తాలు మూటలు అన్ని మన బండి మీద ఎక్కిచ్చి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు పో.
1: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి
1: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
0: తల్లి త్యాగమతి
1: స్వామి,
0: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
1: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
0: లేదమ్మా లేదు, నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
1: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
0: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్లంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్లంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
1: ధన్యురాలిని స్వామి.
2: గురువర్య, పొద్దు వాటారుతున్నది, ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు మరి.
0: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
1: అయ్యో అప్పుడేనా స్వామి, ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
0: లేదమ్మా, చాలా దూరం వెళ్లవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్లీ వస్తామని చెప్పమ్మా.
1: అలాగే స్వామి.
2: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
0: అయ్యయ్యో, అదేమిటి తల్లి, నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
1: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
0: బయలుదేరక తప్పదు తల్లి, తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
1: అలాగే స్వామి. దాసోహం.
0: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు, అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
0: పదండి.
3: జై శ్రీమన్నారాయణ,
4: జై శ్రీమన్నారాయణ,
5: జై శ్రీమన్నారాయణ.

0: త్యాగు, త్యాగు, నిన్నేనే.
1: ఎవరు?
0: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
1: ఏమండి?
0: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
1: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
0: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర, ఏం జరిగింది?
1: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
0: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
1: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురుచూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
0: అయ్యయ్యో, గురుదేవులు వేంచేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
1: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి?
0: అనుకున్నంత డబ్బు సమకూరలేదు.

0: అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
1: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
0: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
1: సరేనండి.
0: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
1: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
0: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను. సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
1: బాధపడకండి, స్వామివారు మళ్లీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
0: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
1: పోనీయండి, పదే పదే ఆ మాటెందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
0: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
1: చాలేద్దరు మీరు మీ చమత్కారం.
0: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పదతరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా, ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: మీకు చెప్పకే, చెబుతాను.
0: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులెవరో చెప్పు, వారి కాలమీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాలమీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా, దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటినుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పని చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.
0: అలాగే.

అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే? అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమచంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. వంప తీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చచ్చ, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నొములు పండాయి, ఈనాడు స్వర్గసుఖం అందుకో. అదేమిటి, వెంట ఇంకెవరో వస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే.

0: అలాగనిపిస్తున్నాడే. మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బా అదే లేదు. మరి వీరు?
1: ఓ వీరా, మా శ్రీవారే. మన విషయమంతా చెప్పాలి. ఓ సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా? మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది. చెప్పండి.
2: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి. అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్లారేమో, ఎప్పుడు వేయించేశారు?
2: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్లిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి.
1: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
2: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
0: స్వామి,
2: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కాని ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసి. యజ్ఞేశ
0: స్వామి,
2: సుఖీభవ, సెలవు.
1: యజ్ఞేశ
0: అమ్మా,
1: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
3: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నాను తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
1: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటి ఇది? నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
3: లేదు తల్లి, లేదు. నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
1: అయ్యో ఇందులో నీవు చేసిన పాపమేదీ లేదు, అంతా భగవంతుని లీల.
3: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను.

0: నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
1: అయ్యో, ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
2: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
0: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
2: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
0: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
2: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్య. నిలబడు, లేవవయ్యా.
0: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
2: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
1: కానీ యజ్ఞేశ,
0: అమ్మా,
1: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
0: అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా. నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
2: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
0: అయితే ఒక విన్నపం.
2: చెప్పు చెప్పు.
0: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
1: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకుని మనవి చేద్దాం.
2: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
0: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

స్వాతి చినుకులు చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 18 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొక్కజొన్న పంటను రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4,000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. హైదరాబాద్లోని మెహదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పరిసరాల్లో ఈరోజు రేపు రాత్రి వేళల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులుంటాయని జాయింట్ కమిషనర్ జోయల్ తెలిపారు. మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మాణం, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై సీసీ కెమెరాల ఏర్పాటు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్టు సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. ఈ డ్రైవ్లో భాగంగా 294 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 4వ రోజు తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. ఇరాన్ అమెరికాల మధ్య యుద్దం ముగింపు చర్చలు వేగవంతమయ్యాయి. ఇరు దేశాలు 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఐపీఎల్లో భాగంగా ముంబై వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. సాయంత్రం 2వ మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం చిందు యక్షగానం చివరి భాగం వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారు.
1: ఫలితము చేయవయ్య నిన్ను ప్రార్థన చేసదయే కదంతమ బల పల్లి చేతిగా.

0: నా పేరు గజవెల్లి వెంకన్న. గ్రామం చిన్నపిండ్యాల, మండలం చిల్పూరు, జిల్లా జనగామకు చెందినటువంటి చింది యక్షగాన కళాకారుణ్ణి. భీష్మ విజయమను యక్షగానము మూడవ భాగం ప్రారంభము.
1: స్వామి భీష్మ, ఇక మీ దయచేత వెళ్ళుచున్నాను. మళ్ళీ అతనికి నాకు లగ్న పత్రిక పట్టుకుని వస్తానని వద్దకు నేను వెళ్ళిపోతున్నాను స్వామి.
0: చాలా సంతోషం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు వెళ్ళు.
1: సభాకులు కూటమునందు ఒంటరిగా ముఖమును నేలకేసుకుని కూర్చున్నాడు. అయినను వెళ్ళి అతనికి నమస్కరిస్తాను. స్వామి వందనములు.
0: ఎవరు నీవు?

0: ఏమి
1: అమ్మను, మీకు నా 10,000 నమస్కారాలు చేస్తున్నాను. నేను వచ్చాను, నన్ను పెళ్లి ఆడు.
0: పెళ్లి
1: పెళ్లి చేసుకోము.
0: నీవెవరు, నేనెవరు, హఠాత్తుగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు? అసలు ఎవరు అర్థం కావడం లేదు.
1: అయ్యో, చెప్పుదం చేస్తున్నావు.

0: నీవు నేను తెలియనట్లు ముఖమలా వేసుకుని మాట్లాడుతున్నావు, నేను అంబను, అలనాడు ఆ రామసీమలో నీకు మాట ఇచ్చాను, నన్ను మన్నించండి, నా తప్పులు క్షమించి నన్ను పెళ్లి చేసుకోండి.
1: అసలు ఎవరు నీవు కానీ

0: చూడు
1: స్వామి,
0: అసలు నీవెవరు?
1: నేనెవరా?
0: ఎవరు పంపిస్తే నా వద్దకు వచ్చావు? నాకు నిన్ను చూస్తే సందేహం కలుగుచున్నది. ఏంటి వచ్చిన వృత్తాంతము? ఎవరు
1: మాట్లాడుచున్నావేమి? నేను అంబను. స్వయంవరములు నన్ను చూడలేదా?
0: అంబావా,
1: నేను ఎవరా? నా పేరు కూడా తెలియదా? అంబను నేను.
0: చూడు, ఆరామసిమందు మాటిచ్చావు. మాట ఇచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ వీరోచితంగ స్వయంవరములో పోరాడి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ స్వయంవరములో నీ గెలవలే. గెలవకున్న నీవేమన్నావు? గెలిచినా గెలవకున్నా పెళ్లి చేసుకుంటున్నావు. మరి ఆనాడు అట్టి స్వయంవరములోనే గెలవనందుకు ధనుసులు లేవనెత్తనప్పుడు నేను సాల్వుని ప్రేమించాను, అతనే నాకు పెళ్లి చేయని మీ నాన్నగారికి అప్పుడు పెళ్లి చేసిన అతన్ని పెళ్లి చేసేవాడు, అప్పుడు చెప్పలేదే నీవు. ఆ తదుపరి భీష్ముడు ఏమన్నాడు? బల పరాక్రమంతులు ఎవరైనా నన్ను గెలిచి ఈ అమ్మాయిలు తీసుకుని పోవచ్చు అన్నప్పుడు నీపైన ప్రేమ చంపుకోలేక, మనసు చంపుకోలేక, నీపైన ఇష్టము చేత అంతటి మహానుభావుని భీష్ముని ఎదిరించాను, ఎదిరించి ఓడిపోయాను. అట్టి అతని చేతిలో ఉన్నటువంటి బాణాసనము చేత నా శరీరము

0: జల్లెడ గన్లు కావాయి. కొట్టాడు, తిట్టాడు. చంపడానికి నా కుత్తుక పైన కత్తి పెట్టినా, అతని కాళ్ళు పట్టుకున్నా, ప్రాణభిక్ష పెట్టి వదిలిపెట్టాడు. వారు అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటే నీచమత్రాల వెలో. ఎవరు? నేనెవరు? నీవెక్కడికన్నా వెళ్ళండి. ఓ,
1: నా తప్పును క్షమించండి. హా పరాత్పర దైవమా, మిడబట్టి బట వర్గముల చేత నన్ను సభాకులు కూటం నన్ను నెట్టాడు. అలా నాడు రామసీమలో మాట ఇచ్చాను, పెళ్లి చేసుకుంటానన్నాడే. భీష్ముడు తీసుకుని వెళ్ళి స్వయంవరములోన గెలసి తన తమ్మునికి చేస్తానన్నాడు. మార్గ మధ్యలోన ఇతని ప్రేమ పైన వస్తే ఇతను కూడా నన్ను వెళ్ళగొట్టాడు. నా బ్రతుకు అడవి కాసిన వెంగలయ్యాది కాబట్టి మళ్ళీ ఇప్పుడే భీష్ముని వద్దకే వెళ్ళుతాను. స్వామి భీష్మ వందనములు. స్వామి వందనములు.
0: ఓహో అంబా, నీవా?

0: నీవు నన్ను వేడుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే మార్గమధ్యంలో రథమాపినప్పుడే అట్టి సాలును నేను ఓడించాను. వాడు పరాభవం అయిపోయాడు, నిన్ను వాడు పెళ్లి చేసుకోవడం చెప్పినా నా మాటను తృణీకరించి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాను, వాడు ఒకవేళ వాడు కాదంటే నా వద్దకు రావడానికి ఆస్కారం లేదన్నాను. అయినా నీవు నా వద్దకు వచ్చావు, ఇప్పుడు నన్ను వేడుకుంటే నా వద్ద ఏమున్నది? అయినా కలవాను నీవు, నిర్మలమైన హృదయము కాదు నీది, చపల చిత్తురాలవు, క్షణగుణము నీది. నీవు నన్ను వేడుకున్న ప్రయోజనం లేదు, వెళ్ళిపో.
1: అయినను పెద్దలు మీరు, నాతో నీకు పని లేదా? నీకే, నీతోనే నాకు పని, నాతోనే నీకు పని.
0: ఏమది?
1: ఎందుకో తెలుసా? నన్ను

0: రాజ్య పరిపాలన చేసి ఇంతమందిని మీరు న్యాయము అన్యాయము ధర్మము అన్ని నడిపించుచున్న తెలిసిన వారు మీకు నాతో సంబంధం లేదంటున్నారు. నేను స్వయంవరం మనకు బ్రహ్మచారులు మీరు రమ్మన్నావు, మీరు అక్షంతలు వేసి పెళ్లి చేసే బాధ్యత నువ్వు గెలిచావు కాబట్టి ధనసును లేవనెత్తావు నీవు.
1: అంటే ధనసును లేపావు కనుక నన్ను పెళ్లి చేసుకోవాలి.
0: నీచ మధురాల.

0: అమ్మా, నా తండ్రికి పెళ్లి చేయడానికి భీషణమైన ప్రతిజ్ఞ, భీషణమంటే భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాను. నా యవ్వనమంతా వ్యర్థం చేసుకున్నాను. వనమాలి అంటే శివనారాయణమూర్తి పాద సాక్షిగా అస్కలిత బ్రహ్మచారిక ఆజన్మాంతము నన్ను పెళ్లి చేసుకున్న ప్రమాణం చేశాను. నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను నేను?
1: చూడు స్వామి,
0: వెళ్ళు.
1: మీరు గొప్ప చెప్తున్నారు, మీ నోట మీరే అంటున్నారు మీరు, కానీ నేను ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా?
0: ఏమది
1: ప్రతి నా

0: ఆడదానితో సమాధానం చెప్పించుకునే రీతి తెచ్చుకున్నావు. తెలిసినవాడి అస్కలిత బ్రహ్మచారిగా నేను పెళ్లి లేకుంటేనే నేను భీషణం అంటే కఠినమైన ప్రతిజ్ఞ చేశానన్నావు. మరి తమరు ఎందుకు వచ్చారు? ఎందరో యోధాన యోధులు సభాకులు కూటమి నందు ఓడిపోయి ముఖము నేలకు వేసిన నా గొంతు కోయడానికి మీరు ఎందుకు వచ్చారు? ఆ ధనుసును ఎందుకు లేపారు? నిన్ను పిలిచిన వారెవరు?
1: అంబా, మీ నాన్నగారికి మాటిచ్చాను. రాజాదిరాజులు ఎవరో లేవనెత్తకున్నా కానీ ధనుసులు లేవనెత్తేవారు లేరా అన్నారు. నే లేచాను. స్వామి, నేను బ్రహ్మచారిని, ఈ ధనుసును లేవనెత్తి నా తమ్ముని పిలిచిస్తానన్నాను. శరణు అన్నాడు. ధనుసును లేపాను. తీసుకొని వస్తుండగా మార్గ మధ్యంలో రథమాపి నేను సాలుని ప్రేమించానని నన్ను పంపించమని నేను పంపించాను. వాడు వలదన్నాడు. నా వద్దకు వచ్చావు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని. నేను బ్రహ్మచారిని అయినా నా తమ్మునికి నిన్ను పెళ్లి చేస్తామనుకుంటే నువ్వు పరావాన్ని ప్రేమించావు. రాచధర్మములోనా సుక్షత్రియ వంశములైనా ఒకడు వరించిన అమ్మాయిని ఇంకోటి పెళ్లి చేసుకోడు. కానీ నీవు ఒక పరావాన్ని వరించావు కనుక నా తమ్ముడు కూడా పెళ్లి చేసుకోడు. నేనా బ్రహ్మచారిని? నిన్ను చూసేవారు లేరు, నిన్నిక్కడ మెచ్చేవారు లేరు, నిన్ను నచ్చేవారు లేరు. చక్కగా వెళ్ళిపో. అమత్య
0: అయ్యయ్యా స్వామి,
1: అమ్మాయి
0: దుర్మార్గుడా, ఇంత పని చేశావు విశ్వ, నా గతి ఏమి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నీవే, నీ వద్దకు నేను వచ్చాను కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? చూడు ఓరి దుర్మార్గుడా, పాపాత్ముడా, ఇక వెళ్ళుచున్నాను. నేను మాత్రము నిన్ను ఈ పగను నేను సాధించుకోక ఊరుకోను. నీ పైన నేను ఈ పగ తీర్చుకుంటాను. ఇదే నా శపథం చేస్తున్నాను. నన్ను నా జీవితంతో ఆడుకుని నన్ను మోసగించావు నీవు. భీష్మ, భీష్మ, ఇదే నా ప్రతిజ్ఞ, నిన్ను సాధించుకుంటాను.
1: నీవెంత
0: దైవమ్మ
1: రేపుని భావకులారా
0: అయ్యయ్యా.

0: పరిపాలకులారా,
1: అయ్యయ్యా,
0: రేణుక జమద గర్భములో పుట్టినటువంటి వాడును పరశురాముడను,
1: పరశురాముడు
0: పరశురాముడనై 21 మాళ్ళ శరములు దృంచి ప్రపంచములో ఉన్న రాజులే లేకుండా చేయాలని కంకణము కట్టుకుని అలాంటి దునుమాడి తపస్సులో కూర్చున్నటువంటి వాడు.
2: ఆ దైవమా, ఎక్కడ వెళ్ళాలి అరణ్యములో వాడి?

0: పరశురాముని వద్దకు వెళ్ళుదాను. స్వామి నీకుదే వందనములు స్వామి, వందనములు స్వామి. భృగురామ,
1: ఎవరు మీరు? ఇలా వచ్చావు ఒంటరిగా దంట లేకుండగా, ఒకరితో వచ్చావు, ఎవరమ్మా నీవు?
0: అయ్యా, నా గోడు చెప్పుతాను. నేను కాశీ మహారాజు కుమార్తెలు, మేము ముగ్గురము అంబా అంబిక అంబాలానికి అంబాలిక అనే వారము కాబట్టి నాకు మాట ఇచ్చాడు, నేను మోసపోయాను.

0: బాధపడకము. నిన్ను ప్రేమించినటువంటి వాడు సాల్వుడు నిన్ను వలదన్నాడు కాబట్టి స్వయముగా నా వద్ద ఉన్నటువంటి ఒక శిష్యుని పంపించి సాల్వును రప్పించి అతనికి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. నా పూచ
1: అయ్యా సాల్వు.

0: సంగతి అనగంటే భీష్ముడు వలదన్నాడు, సాలువుడు వలదన్నాడు. కాబట్టి ఎక్కడ తోచక నేను అక్కడ నుండి ఎటు దిక్కు తోచక అరణ్యములో పడి వస్తుంటే ఇక మీరు ఏమి చేసిన మీదయే, ఇలా భీష్మ వధించు. ఒకవేళ అతని నాకు స్వయంవరంలో గెలిచాడు కాబట్టి నా కోరిక ఒకటే, అదేమిటంటే సాలువుడు వలదన్నాడు, గంగ తనుడు అంటే భీష్ముడు వచ్చి బ్రహ్మచారి అయిన వచ్చి దర్శులు లేవనెత్తి నన్ను విడలగొట్టాడు. కాబట్టి ఆ భీష్ముని తనయునికి కాకుండా అతని చేసుకోమంటే అతని చేసుకోను అన్నాడు కాబట్టి అతని చంపివేయాలి భీష్ముని.
1: భీష్ముని చంపడమా?
0: ఆయన ప్రాణఘాత కావాలి, నేను చూడాలి నాకు.
1: అది అసంభవం. భీష్ముని చంపాలంటే హరిహర బ్రహ్మాదులు ఏకమై వచ్చినా కానీ భీష్ముని చంపలేరు. ఎందుకంటే తన తండ్రికి పెళ్లి చేశాడు కాబట్టి తన తండ్రి స్వచ్ఛంత మరణవంతమైనటువంటిది అతన్ని చెవులో ఉపదేశించాడు. అతని చావు అతని నోట్లో ఉంటుంది. సరాసరి కాలుడు ఎదురు వచ్చినా కానీ ఆ భీష్ముడి ఆయువు తీయలేడు. అయినా నీవు బాధపడకు, నేనే సరాసరి అస్తినకు వెళ్ళి భీష్ముని ఒప్పించి మెప్పించి తన తమ్ముడైన చిత్తవేణునికి నుండి పెళ్లి చేపిస్తాను, నువ్వు బాధపడకు.
0: ఒరే భటుడా,
2: స్వామి
0: ముని బాలకులారా, ఇక వెళ్ళి ఇప్పుడే నా యొక్క శిష్యుడు ఎవరు భీష్ముడు, నేను వస్తున్నానని చెప్పుము.
2: సరే స్వామి. స్వామి భీష్మ.
1: అమత్య, ఏమి ఇలా వచ్చావు?
2: మీ గురువైన పరశురాముడు వస్తున్నాడు.
1: ఓహో, మా గురుదేవుడా?
2: అవును.
1: మహదానందము. మహాత్మా, గురుదేవా, ఓం గురుభ్యో నమః.

0: నేనే వచ్చా.
1: మోసపూరితురాలు, అవకాశవాదురాలు అంబ. ఎందుకంటే సాలును వరించదంటే సాలును వద్దకు పంపించాను, ఆ సాలును వలదంటే నా వద్దకు వచ్చాది. నేను వలదన్నాను, నీ వద్దకు వచ్చాది. స్వామి, అంబతో నాకు పనలేదు, ఆ విషయం నీకెందుకు స్వామి వదిలిపెట్టు?
0: భీష్మ, నీకు నేను చిన్నతనం విద్యాభ్యాసం చేసినటువంటి వాడిని, నా మాటకే నీ ఉంటావా? నీవు వెళ్ళి అమ్మాయిని ధనసు లేవనెత్తిన తప్పులు బ్రహ్మచారి కాబట్టి ఇప్పుడే నాతో యుద్ధం చేస్తావా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా?
1: స్వామి, అమ్మాయిని పెళ్లి చేసుకుని బ్రహ్మచారిని, నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు, నీవు కూడా బ్రహ్మచారివే, నీవు ఏ అమ్మాయిని పెళ్లి
0: చేసుకుంటే నేను నీతో సమానముగా

0: ఆమె యుద్ధము చేయబట్టి 3 రోజులు అవుతున్నది, 21 రోజు. కాస్త విశ్రమిద్దాం, పడుకుందాం. సరే గురుదేవా, నీ గుడారంలో నువ్వు పడుకో, నా గుడారం
1: తెల్లవారు యుద్ధం.
0: సరే అయినా మేము అష్టమశ్వరము. ఆనాడు మా అమ్మ మమ్మల్ని కని గంగపాలు చేశాది. పరశురామునికి భీష్ముని యుద్ధం అవుతున్నది. నా తమ్ముడు గెలవాలంటే ఇప్పుడే సన్మోహనాస్త్ర బాణము తీసుకుని వెళ్ళి నా తమ్మునికి ఇస్తాను. అట్టి బాణము గురువు మీద ప్రయోగిస్తే అతను మూర్చగోతరవుతాడు, భీష్మ విజయము జరుగుతుంది, నా తమ్మునికి విజయము జరుగుతుంది, భీష్ముడు గెలుస్తాడు, పరశురాముడు ఓడిపోతాడు. ఇక ఇప్పుడే తమ్ముడు ఈ సన్మోహనాస్త్రము చేత అట్టి పరశురామ పైన ప్రయోగించము.
1: చూడలేను, ఆపము. ఆ దిగాంబరిగా కనిపిస్తున్నది కాబట్టి నేను చూడలేను. ఇక అస్త్రాన్ని ఉపసంహరించు, నేనే ఓడిపోయాను, నీవే గెలిచావు.
0: శబాష్, గురుదేవుడు ఓడాడు, శిష్యుడు గెలిచాడు, భీష్మ విజయము జరిగాది. మహాత్మా, అంబతో మనకు పనేమి? అది ఎక్కడబోత మనకేమి? మన గురు శిష్యులు వైరమా? గురుదేవుడా, నీవు నా గురువని తెలిసి కూడా నీపైకి చేజేతుల యుద్ధము చేశాను కాబట్టి నా తప్పు మన్నించు గురుదేవ. హోం గురుభ్యో నమః. ఇక నీవు
1: గురువును మించిన శిష్యుడవు. నీవు తండ్రి పెళ్లి చేసి ఘనత దక్కించుకున్న జేజేలు పలిగిన దేవతలలోనే నీవు గొప్పవాడివైనది కాక తుదకు నన్ను కూడా గెలిచి గురువును మించిన వాడి కాబట్టి అమ్మాయితో మాకేముంది, ఎక్కడ వెళ్ళను, ఇక వెళ్ళము.
0: చిత్తమ స్వామి మంగళము కౌస్తలేంద్రాయ మహావీర
1: పడతాను
0: చక్రవర్తి తనుజాయ సార్వ

ఇంతవరకు భీష్మ విజయం, చిందు యక్షగానం చివరి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: www.dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ముక్కు పుడక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతం విందాం. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono.com

ఇప్పుడు జయసుధ చిత్రం కోసం జయచంద్రన్, పి సుశీల ఆలపించిన గీతం విందాం. దాసరి నారాయణరావు సాహిత్యాన్ని సమకూర్చగా రమేష్ నాయుడు సంగీతాన్ని అందించారు.

చిత్రసీమలో ఇప్పుడు శుభలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక

0: నవ మెచ్చులుక నగవు చిలుక నగదు అలుక నగవు పడక
1: నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక నా వెనుక నీ నడక నాకెందుకు లేకినుక ఊ ఉలికి పడక కలికి పలుక కల

0: పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక మనసుకు మమతకు మనువులు జరిగితే చాలింకా.
1: గులికి పడక కలికి పలుక
0: నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు కనుక నీ వెనుక నా నడక నీకెందుకు లేకినుక. నవమి చిలుక నగవు చిలుక.
2: చిత్రసీమ.

ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు, జొన్న పంట ఉత్పత్తులు వివరాలు. 7:15 ఇల్లువాగిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాల వివరాలు, ఇంకా సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్. వికసిత్ భారత్ సాధనలో మహిళా శక్తి పాత్ర, ఈ అంశంపై మహిళా పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, విద్యావేత్త డాక్టర్ జి సరోజా వివేకానంద్ గారితో ప్రత్యేక పరిచయం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ ప్రాసంగిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ హరశంకర్ భట్టాచారి గారి సితార్ వాద్య కచేరి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఓర్పు గురించి శ్రీమతి కోట విజయ్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజలి కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా శివస్థుతి, లింగాష్టకం ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, నూనెగింజ పంటల్లో సస్యరక్షణ గురించి పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త జి మాధురి గారి వివరాలు. 7:00 మహబూబ్నగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ జి రవికుమార్ యాదవ్. 7:15 ఉదయతరంగిణిలో వరల్డ్ ఫుట్బాల్ డే విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ గురించి రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మాలతి పద్మనాభరావు గారి గాత్రం. 9:30 ఇండియన్ మెట్రియలాజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి నాగరత్న గారితో వడగాల్పుల తీవ్రత, ఋతుపవనాల గురించి పరిచయం ఉంటుంది. 10:03 9 ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 సంస్కృత పాఠం, ఉపాధ్యాయులు శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జయవంత్ నాయుడు గారి హవైన్ గిటార్ రిసైటల్ ఉంటుంది, తబలా శ్రీ వివేక్ ఖయాల్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో ఎత్తుకుపై ఎత్తు కథానిక రచన శ్రీమతి లక్ష్మీ రాఘవి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ, ఒగ్గు కథ మొదటి భాగం శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం వినిపిస్తారు. ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది. మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత అంశం గురించి ఫోన్ కార్యక్రమంలో డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. 7:45 వికసిత్ భారత్లో ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం లబ్ధిదారులతో పరిచయాల కార్యక్రమం ఉంటుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారి వీణావాద్యం, శ్రీ పెరవలి జయభాస్కర్ మృదంగ సహకారం అందిస్తారు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవిలత. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45 వేల కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45 వేల కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించవద్దని సూచించారు. వర్షాలతో ధాన్యం తడిసినా కొనవలసిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్లో 21 కోట్ల గన్నీ బ్యాగులున్నాయని వాటికి కొరత లేదని మంత్రి తెలిపారు. మొక్కజొన్నలను రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. తక్షణమే 1100 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. పొద్దుతిరుగుడు పంట 25% మించి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. నగర కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సులభంగా పారదర్శక పద్దతిలో ఇతర ప్రాంతాలకు తరలించడమే ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశం. పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణ హిత పట్టణాభివృద్దిని ప్రోత్సహించేలా ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా వృధా అవుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల నికర జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం అనుమతిలిచ్చిన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు 100 టీఎంసీల నీటిని కోల్పోతున్నారని లేఖలో ప్రస్తావించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ స్కామ్కు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు వినోద్ జాఖర్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్తో సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, పేపర్ లీకేజీ కారణంగా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా

0: సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరొక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి కొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. బస్సులో భరోసా పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులకు దీనిని విస్తరించడానికి ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరొక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్రైటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ను హైదరాబాద్ సిపి విసే సజ్జనార్ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామాజీపేట గ్రామంలో ఉన్న పత్తి విత్తనాల కంపెనీ భవనాన్ని వడ్ల గోదాంగా మార్చేందుకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు పరిశీలించారు. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి గోదాం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు జనగామ జిల్లాలో మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ సందీప్ ఝా తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద గతంలో 1000 రూపాయలు చెల్లించిన వారికి రాష్ట ప్రభుత్వం మరొక అవకాశం కల్పించినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో మున్సిపల్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర ఛార్జీల పూర్తి చెల్లింపుపై 25% రాయితీ ఉంటుందన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుండి ఈ నెల 30 వరకు జిల్లాలో మహిళా ఆర్థిక వారోత్సవం నిర్వహించనున్నట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ది, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆగ్రహావేశాలకు గురి కాకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు రైతుల నుంచి సుమారు 10 కిలోల తరుగు తీయడం అన్యాయమన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట ప్రభుత్వం అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చందర్రావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు జొన్నతో రకరకాల ఉత్పత్తులు చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. వర్షాధారంగా పండించే మెట్ట పంటలలో జొన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తక్కువ వర్షపు నీటిని ఉపయోగించుకుని 3 లేదా 4 నెలల్లో కోతకు వస్తుంది. మన రాష్ట్రంలో జొన్న వానాకాలం, యాసంగి కాలంలోనూ కొన్ని ప్రాంతాలు

జిల్లాలలో ఖమ్మం చుట్టుపక్కల మాఘీ కాలంలో కూడా పండిస్తున్నారు. జొన్నను నీటి వసతి లేని మెట్ట భూములలో వర్షాధారపు పంటగా సాగు చేసి జొన్నలు దానితో పాటు విలువైన పశుగ్రాసం కూడా పొందొచ్చు. జొన్న పశుగ్రాసం పశువులకు చాలా అనువైనది. దీనిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. జొన్నను సాధారణంగా అన్నము, సంకటి, రొట్టెల రూపంలో ఆహారంగా తింటారు. జొన్న వివిధ ఆహార ఉత్పత్తుల గురించి ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. జొన్నతో కూడిన ఆహార పదార్థాల తయారీలో ముందుగా జొన్నని పాలిష్ యంత్రం ద్వారా పాలిష్ పట్టి పొట్టును తీసివేస్తే జొన్నలు ముత్యమలే నాణ్యంగా ఉంటాయి. జొన్నలో సహజంగా ఉండే చేదు రుచి కూడా పోతుంది. ఈ విధంగా పాలిష్ పట్టిన జొన్నలతో సాంప్రదాయక వంటలే కాకుండా మరికొన్ని కొత్త రకాల వంటలు, పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. జొన్న రవ్వతో ఉప్మా, కిచిడి, దోశ, ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి జొన్న ఆహారం చాలా అనువైనది. దీనికి ముఖ్య కారణం జొన్నలోని పిండి పదార్థములు, కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు వరి గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా జొన్నని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. జొన్నలో అనేక పోషక విలువలు కలిగి ఉండటం, గ్లూటిన్ లోపించడం, ఫినాల్ పదార్థాలు కలిగి ఉండటం, అంతేకాకుండా తక్కువ ధరలో లభ్యం కావడం వలన మార్కెట్లో జొన్నకు డిమాండ్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. వీటితో పాటుగా ఆధునిక పద్ధతులైన మాల్టింగ్, బ్లాంచింగ్, డ్రై హీటింగ్, ఆమ్లంతో చర్య మొదలైన వాటి వలన జొన్న యొక్క జీర్ణమయ్యే చర్య, నిల్వ సామర్థ్యం పెరగడం వలన జొన్న వాడకం ఆధునిక కాలంలో గణనీయంగా పెరిగింది. జొన్నని మెత్తని పిండిలాగా తయారు చేసుకుని దాని నుండి కేకులు, బ్రెడ్ బిస్కెట్లు తయారు చేయొచ్చు. 100% జొన్న పిండిని ఉపయోగించి కేకుని తయారు చేయవచ్చు. జొన్నలో ఉండే సహజమైన తీపి వలన కేకు తయారీలో పంచదార వాడకం తగ్గి తద్వారా కేకు తక్కువ ఖర్చుతో తయారవుతుంది. అన్ని రకముల కేకులను జొన్న పిండితో తయారు చేయొచ్చు. మైదాతో చేసిన కేకు కన్నా జొన్న కేకు రుచిగా ఉండి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 60% జొన్న పిండితో 40% మైదా కలిపి బ్రెడ్ తయారు చేయవచ్చు. జొన్నలో గ్లూటిన్ అనే పదార్థం లోపించడం వలన పిండి జిగురుగా ఉండదు. జొన్నతో తయారైన బ్రెడ్ 2 రోజులు మాత్రమే మెత్తగా ఉండి తర్వాత ఎండి రస్కుల రుచి వస్తుంది. ఇందువల్ల రస్కుల తయారీకి జొన్న అనువైనది. 75% జొన్న పిండి, 25% మైదాతో మిశ్రమంగా చేసి బిస్కెట్లు తయారు చేయొచ్చు. ఇవి దాదాపుగా 4 రోజులు నిల్వ ఉంటాయి. ఇంతేకాక జొన్నతో పేలాలు చేయవచ్చు. పేలాలు అటుకుల తయారీని నిరుద్యోగులు చేపట్టొచ్చు. జొన్నలో ఈ ఆహార పదార్థాలే కాకుండా జొన్న వర్మిశల్లి, జొన్న నూడిల్స్, జొన్న ఫ్లేక్స్ తయారు చేయవచ్చు. సోయాబీన్ ను జొన్న ఉత్పత్తులతో కలిపి వాడడం వలన లెసిన్ యొక్క శాతం జొన్నలో పెరగడమే కాకుండా సూక్ష్మ లోపాన్ని కూడా అధిగమించవచ్చు. ఈ విధంగా జొన్నతో చేసి ఆహార పదార్థాలన్నింటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన అన్ని వయసుల వాళ్ళు వీటిని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండవచ్చు. జొన్న వివిధ పరిశ్రమల ఉత్పత్తులు ఈ విధంగా. జొన్నని వివిధ ఆహార పదార్థముల తయారీలోనే కాక పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తున్నారు. జొన్నని ప్రధానంగా కోళ్ల దానా, పశువుల దానా, ఆల్కహాల్ తయారీ పరిశ్రమలలో ప్రధానంగా వాడుతున్నారు. మొక్కజొన్నలో ఉన్న పోషక విలువలతో సమానంగా పోషకాలు కలిగి ఉండి అంతేగాక తక్కువ ధరలో లభ్యం కావడం వలన కోళ్ల పరిశ్రమలో జొన్న వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది. వానకాలం జొన్నను చీడపీడలు ఆశించడం వల్ల గింజె నల్లగా మారుతుంది. కావున గింజె నాణ్యత తగ్గి మార్కెట్ ధర కూడా తగ్గుతుంది. దీని వలన రైతుకు ఆశించిన లాభాలు రావడం లేదు. కానీ ఇలా నల్లగా అయిన జొన్నను కూడా వినియోగించే పరిశ్రమలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే జొన్నలు ఏవైతే ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ మాంసకృతులు కలిగినవి ఆల్కహాల్ తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్న పరిశ్రమలు నల్లగా అయిన వానకాలం జొన్న నుండి ఆల్కహాల్ అనే ద్రవాన్ని తయారు చేస్తారు. ముడి పదార్థం నల్లగా అయినప్పటికీ పిండి పదార్థంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. అంతేగాక ఆల్కహాల్ నాణ్యత బాగా మారదు. ఈ ఆల్కహాల్ కు మెలాసిస్ నుండి తయారు చేయబడిన ఆల్కహాల్ కన్నా ధర ఎక్కువ. ఈ ఆల్కహాల్ ను మత్తు పానీయముల తయారీకి వినియోగిస్తారు. మందుల పరిశ్రమలో ఈ ఆల్కహాల్ ను వాడుతున్నారు. ఈ విధంగా తక్కువ ధరతో ముడి పదార్థాన్ని ఉపయోగించి ఎక్కువ ధర కలిగిన ఆల్కహాల్ ను తయారు చేసుకోవచ్చు.
జొన్నను మందుల పరిశ్రమలో వాడే పదార్థాల తయారీకి ఉపయోగించవచ్చు. జొన్నలో 70% వరకు పిండి పదార్థం ఉంటుంది. జొన్న నుండి ఫ్రక్టోజ్ సిరప్, గ్లూకోజ్ పౌడర్, సిట్రిక్ యాసిడ్ మరియు సార్బిట్రాల్ తయారు చేయవచ్చు. జొన్నను ముడి పదార్థంగా వాడటం

0: చాలా తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయవచ్చు. జొన్నను మాల్ట్గా తయారు చేసి తద్వారా ఆహార పానీయాలైన బోర్నవిటా బూస్టుల తయారీలో వాడుతున్నారు. మైలోను ఆహార పానీయం పూర్తిగా జొన్న మాల్ట్తో తయారు చేయబడింది. బీరు పరిశ్రమలో భారతీయ మాల్ట్ మొక్కజొన్న, వరి నూకతో పాటు జొన్నని కూడా వాడవచ్చు. ఇక జొన్న ఇథనాల్ ఉత్పత్తి గురించి, చెరకే కాకుండా జొన్నతో కూడా బెల్లం, ఇథనాల్, సిరప్లను తయారు చేయొచ్చు. తీపి జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. జొన్నలో చెరకు జొన్న అను రకము గలదు. చెరకు జొన్నలో చక్కెర శాతం 15 నుండి 19 వరకు ఉంటుంది. చక్కెర శాతం 17 కన్నా అధికముగా ఉన్న రకములను బెల్లం సిరప్ తయారీలో ఉపయోగిస్తారు. బెల్లం తయారీలో చెరుకు జొన్న గడల నుండి తీసిన రసాన్ని సున్నంతో కలిపి మరిగిస్తారు. దీని ఉత్పత్తికి అయ్యే ఖర్చు తక్కువ కావున ఇది చెరుకు బెల్లం కంటే తక్కువ ధరలో లభ్యమవుతుంది. సిరప్ తయారీకి చెరుకు గడల రసాన్ని సున్నం నీటితో మరిగించి బెల్లం గరిభవించటకు ముందుగా 105 సెల్సియస్ వద్ద మరిగిన రసాన్ని చల్లార్చి దానికి సోడియం బెంజోయేట్ ప్రిజర్వేటివ్లను కలిపి చల్లార్చాలి. 1 హెక్టార్కి సుమారుగా 2 టన్నుల సిరప్ లభిస్తుంది. రైతులు కుటీర పరిశ్రమగా తక్కువ ఖర్చుతో చెరుకు జొన్నని సాగు చేసి సిరప్ తయారు చేసి అధిక లాభాలు పొందొచ్చు. ఇథనాల్ ఉత్పత్తి చేయుటకు చెరుకు జొన్న చాలానువైన ముడి పదార్థం. 4.6 టన్నుల చెరుకు జొన్న గడల రసం 1 టన్ను మొలాసిస్కు సమానము. చక్కెర కర్మాగారాలకు అనుబంధంగా ఉన్న ఇథనాల్ డిస్టిలరీలలో చెరుకు జొన్న గడల నుండి ఇథనాల్ తయారు చేయడం వల్ల ఈ పంట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. చివరగా ప్రపంచ జనాభా అనుహరీతిలో పెరగడం, జనాభాకు సరిపడ ఆహార ఉత్పత్తులు తగ్గిపోవడం, ఇంకోవైపు భూగర్భ జలాల మట్టాలు పడిపోవడంతో నీటిని తక్కువగా ఉపయోగించుకుని ప్రపంచ జనాభా ఆకలి తీర్చే ఆహార పంటలు పండించడం, తక్కువ ఖర్చుతో ఆహార ఉత్పత్తులను తయారు చేయగల పంటల ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరము. ఈ సమస్యలను కొంతవరకు ప్రత్యామ్నాయంగా జొన్నను చెప్పవచ్చు. కావున జొన్న పండించే విస్తీర్ణం పెంచి రైతులకు అధిక లాభాలు చేకూర్చాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
1: రైతు సోదరులకు ఒక ప్రకటన. ఈ నెల 25వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇలువాకిలి కార్యక్రమంలో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040 గుర్తుంచుకోండి. ఈ నెల 25 సోమవారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. అతడు చిత్రం కోసం కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకటే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానల్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా

0: నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాలకు సంబంధించిన విశేషాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1,200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 1,40,000 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: ఇంతవరకు విత్తన వారోత్సవాలకు సంబంధించిన విశేషాలు విన్నారు. ఇల్లు వాకిలిలో ఇప్పుడు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
0: రైతు సోదరులకు స్వాగతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రకరకాల ప్రభుత్వాలు వ్యవసాయం గురించి ఎన్నో పథకాలు తీసుకురావడం, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మంచి విత్తనాన్ని తీసుకురావడం, ఉత్పత్తి సాధకత పెంచుకోవడం ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చింది. అయినా ఇంకా కొంత ప్రాంతంలో రైతులు ఇప్పటికీ వర్షాలు లేక అధిక వర్షం ఉండి కొంత నష్టం, వర్షాలు లేక కొంత నష్టం, ఈ విధంగా సతమతమవుతున్నటువంటి సందర్భాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో చక్కటి వ్యవసాయము సుస్థిరంగా చక్కగా వ్యవసాయం చేసుకొని చక్కటి లాభాన్ని, చక్కటి పంటను పొందాలంటే ఈ రైతులు ఇంకా ఎంతో వారు వారి దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత వ్యవసాయ పరిశోధనా స్థానాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలకు వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు చెప్పే వివరాలు, విషయాలు ఆకలింపు చేసుకొని మరింత అభివృద్ధి దిశగా, పంటను పెంపొందించే దిశగా వాళ్ళు చక్కటి ఉపకరణాలతో చక్కటి పంటలు పండించి చక్కటి లాభాలతో వాళ్ళు తులతూగాలని ఆశిస్తూ ఈరోజు

0: సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం అన్న అంశం గురించి ప్రత్యేకంగా మనం వివరాలు తెలుసుకునేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజు గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి వివరాలని తెలుసుకుందాం. డాక్టర్ యువరాజు గారు, ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి? ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా మనకు ఎటువంటి లాభాలు మన రైతు సోదరులకు కలుగుతాయి? ఆ వివరాలు ఒక్కసారి తెలియచేయండి.
1: అందరికీ నమస్కారం అండి. రైతు సోదరులకు, అదేవిధంగా ఆకాశవాణి శ్రోతలకు ధన్యవాదాలు. సో సుస్థిర వ్యవసాయం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ విషయము చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది ముఖ్యంగా అనేక రకమైనటువంటి అంశాలతో కలగలిపినటువంటి ఒక విశేషమైనటువంటి పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ సుస్థిర వ్యవసాయం అంటే ముఖ్యంగా దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఉంటాయి. ఒకటి, రైతు ఉత్పాదకతను పెంచడం. అదేవిధంగా వాతావరణ అనుకూలత పంటలు సాగు చేయడము, పర్యావరణ పరిరక్షించడము, గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడము, ఆహార భద్రతను సమకూర్చడం. సో ఇటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఒక విశాలమైనటువంటి ఒక సబ్జెక్టే సుస్థిర వ్యవసాయం. ఈ సుస్థిర వ్యవసాయం పాటించడం ద్వారా రైతులు వారి యొక్క పంటల దిగుబడిని పెంచుకోవడం, వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు నీటి కొరతను అధిగమించడం, నేల మట్టి యొక్క సారవంతాన్ని పెంపొందించి పునరుద్ధరించుకోవడం, పంట యొక్క ఖర్చులు, పంట యొక్క పెట్టుబడిని తగ్గించుకోవడం, అదేవిధంగాటువంటి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వాయు కాలుష్యాన్ని, అదేవిధంగా నేల కలుషితాన్ని తగ్గిస్తూ భావితరాలకి ఒక సురక్షితమైనటువంటి ఒక మంచి వ్యవసాయాన్ని అందించడమే సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: సుస్థిర వ్యవసాయం అనగానే ఏ విధంగా చేయాలి అన్న వివరాలు రైతు సోదరులకు చాలా చక్కగా మీరు వినిపించారు, వివరించారు. అయితే మీరు సుస్థిర వ్యవసాయం దిశగా చెప్పేటప్పుడు ఉత్పాదకత, వాతావరణ అనుకూల పరిస్థితులకు అనుకూలంగా పంటలు, పర్యావరణ పరిరక్షణ చేసుకోవడం, ఆర్థిక అభివృద్ధి సాధించడం, అలాగే ఆహార భద్రత అని ముఖ్యమైన అంశాలు మీరు ఈ వివరాలు మనకు అందించారు. అయితే ఈ సుస్థిర వ్యవసాయంలో ప్రతి రైతు తన యొక్క పంటను ఏ విధంగా ఉత్పాదకతను పెంచుకోవాలి, ముందుగా వివరించండి.
1: ఈ సుస్థిర వ్యవసాయంలో ఉన్నటువంటి మొదటి అంశము రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించడం. ఈ రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించాలంటే రైతు అవలంబించేటువంటి పద్ధతులు, వ్యవసాయంలో చేసేటువంటి మెలకువలు ఏవైతే ఉన్నాయో, అవి కేవలం పాతతరం పూర్వ పద్ధతుల్లా కాకుండా వాతావరణానికి అనుగుణంగా వాతావరణానికి తగిన రీతిలో పంటలను సాగు చేయడం, వాతావరణానికి తగినటువంటి విత్తన రకాలను సెలెక్ట్ చేసుకోవడం, ఆ రకాలను కొత్త మెలకువలతో సాగు చేయడం ద్వారా ఈ ఉత్పాదకత అనేటువంటిది మనం చూడవచ్చు.
0: అయితే మీరు ఉత్పాదకత గురించి విత్తనాలను చక్కగా సెలెక్ట్ చేసుకోవడం అని వివరిస్తున్నారు, వాతావరణానికి అనుకూలంగా. మరి ఈ వాతావరణానికి అనుకూలంగా అంటే, దేశంలో రకరకాల భూములు ఉన్నాయి, ఉష్ణ ప్రాంతం ఉంది, చలి ప్రాంతం ఉంది, ఇటువంటివి ఉన్నాయి. వర్షాపాతం ఎక్కువగా వస్తుంది, ఒకసారి వర్షాపాతం తక్కువగా వస్తుంది, ఇటువంటి మండలాలు కూడా ఉన్నాయి. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కూడా, మన రాష్ట్రాన్ని కూడా ఒక మండలాలుగా విభజించి ఉండడం జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు, ఆ మండలాలకు తగ్గట్టు మీరు ఉత్పాదక శక్తిని పెంచడం కోసం ఎటువంటి విత్తనాలని మనం ఎంపిక చేసుకోవాలి? ఉదాహరణకి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం అంతా వరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఈ మండలాలకు మీరు జోన్లుగా కూడా విభజించి ఉండొచ్చు. ఏ విధంగా అనుకూలమైన విత్తనాలను, ఏ జోన్కి ఏ విత్తనం అనుకూలమైనది, సవివరంగా ఈ వరి పంటల గురించి, వరి విత్తనాల గురించి తెలియచేయండి.
1: సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా మూడు జోన్స్గా చూస్తాము. సదరన్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా సెంట్రల్ తెలంగాణ, నార్థన్ తెలంగాణ జోన్స్గా చూస్తాము. ఈ జోన్స్ వివిధ రకమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు దక్షిణ తెలంగాణ అంటే సదరన్ తెలంగాణ జోన్లో చూసుకుంటే మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇటువంటి ప్రాంతాల్లో చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం మనం తరచుగా చూస్తూ ఉంటాము. సో ఇటువంటి ప్రాంతాలకు వరిలో ముఖ్యంగా తెలంగాణ వరంగల్ 1537, అదేవిధంగా వరంగల్ 739, జగిత్యాల 244-23 రకాలు, ఈ రకాలు మనము వాళ్లకు సూచిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ కాలం

0: లోనే పంట యొక్క కోతకు రావడం, వాటిలో ఉన్నటువంటి గింజ విత్తనం సైజు కానీ, విత్తనం వెయిట్ కానీ, క్వాలిటీ కానీ మనం చూస్తూ ఉంటాం. సో ఈ రకాలను రైతులు పండించడం అనేది చాలా ముఖ్యం.
1: అయితే మీరు ఈ సౌత్ దక్షిణ మండలంలో ఏ విధంగా మనం ఉదాహరణకి వరి విత్తనాలు ఎంచుకోవాలి అని వివరించారు. అయితే మన రాష్ట్రంలో రైతులందరూ అత్యధికంగా ఈ వరిని పండిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మరి ఈ భూమికి ఏమైనా హానికరం జరిగే

0: పద్ధతుల్లోనూ లేకపోతే ఒక పారంపర్యంగానే సాగు చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల మట్టిలో ఉన్నటువంటి సారం, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, అదేవిధంగా నీటి కొరత ఎక్కువ ఏర్పడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం రైతుల యొక్క ఉత్పాదకత, వారి యొక్క లాభాలు, ఆహార భద్రత, అదేవిధంగా వాతావరణం పరిరక్షణ చేయాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్య. వరికి బదులుగా ఈ తృణధాన్యాలు కానీ, పప్పుధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ సాగు చేయడం అనేది ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం.
1: అయితే మీరు పంట మార్పిడిలో ఈ నూనె గింజలు కానీ పప్పు దినుసులు కానీ అంటున్నారు, ఏ రకమైన నూనె గింజల పంట, ఏ రకమైనటువంటి పప్పు దినుసుల పంట అనుకూలంగా ఉంటుంది, ఈ సారవంతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది మన దక్షిణ మండలమైన మహబూబ్నగర్ జిల్లా, తర్వాత చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా కొంత ప్రాంతము, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: ఈ మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలో చూసుకుంటే వరి బదులుగా పెసళ్ళు, శనగలు, మొక్కజొన్న తదితర అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి పంటలు పండించడం ద్వారా రైతులు వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీటి సౌలభ్యం కానీ, నీటి వసతులు కానీ చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక రైతు వరి నుండి పెసళ్ళు తదితర పంటలు పండించడం వల్ల వారు వాడుకునేటువంటి నీరు ఉపయోగం కానీ కూడా వాడకం కానీ 50% తగ్గిపోతుంది. సో తనకు ఈ నీరును వృధా చేసుకోవడం, అదేవిధంగా భూగర్భ జలాలని కాపాడుకోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ముఖ్యంగా ఈ నూనె గింజలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు పండించడం ద్వారా భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్, నత్రజని శాతం కూడా తిరిగి పునరుద్ధరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: అయితే మీరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంట మార్పిడి చేసుకోవాలంటే రైతులు ముందుకు రావడం జరగదు, జరగడం కూడా లేదు. ఇటువంటి సందర్భంలో వారు ముందుకు రావాలంటే, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సంవత్సరంలో ఒక 2-3 పంటలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏ సంవత్సరానిక పంట మార్పిడి చేయాల్సింది, 2 సంవత్సరాలుగా ఏ విధంగా చేస్తే వాళ్ళకు లబ్ధిదాయకంగా రైతులకు ఉంటుంది, ఈ పంట మార్పిడి 1 సంవత్సరమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు చేసుకుంటే బాగుంటుంది, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: సార్ పంట మార్పిడి అనేది 1 సంవత్సరమా 2 సంవత్సరమా అని కాదు, బేసిక్గా మనం చూసుకుంటే పంట మార్పిడి అనేది ప్రతినిత్యము అవలంబించవలసినటువంటి ఒక ప్రక్రియ. సీజన్ టు సీజన్ మనం యాసంగి నుండి కానీ లేకపోతే ఈ రబీ సీజన్స్ కానీ ప్రతి సీజన్లోనూ పంట మార్పిడి అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి,
1: అంటే ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేసుకోవడం మంచిదంట,
0: చేసుకోవడం చాలా మంచిది.
1: మళ్ళీ రైతులు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదు, మరి వారికి ఎటువంటి సలహా ఇస్తారు? సో కనీసం 2 సంవత్సరాలకైనా చేసుకోవచ్చా?
0: ఎంత వీలైతే అంతగా, ఒకటే సంవత్సరంలో 2 సార్లు పంట మార్పిడి చేసుకున్నా కూడా చాలా
1: మంచిది అన్ని విధాలుగా
0: లాభదాయకము ప్రోత్సహించవలసినటువంటి అంశం అది.
1: చాలా చక్కగా మీరు ఉత్పాదక సందర్భంలో ఇవన్నీ వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణ కాపాడాలంటారు, ఏ విధంగా ఈ పంటలను పండించి ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా ఏ విధంగా కాపాడగలుగుతారు ప్రతి రైతు, ఆ వివరాలు ఒకసారి.
0: మనం చూసుకుంటే ఈ పాత రకం పూర్వ పద్ధతుల్లో వరి సాగు కాకుండా ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ పాటించడం ద్వారా, అదేవిధంగా ఈ పంట మార్పిడి చేయడం ద్వారా, ఉదాహరణకు మనం చూసుకుంటే వరి సాగులో ఎక్కువగా మనము CH4, CO2 వంటి గ్యాసెస్ వెలువడడం అనేది జరుగుతుంది. ఇది పర్యావరణానికి ఎంతో హానికరమైనటువంటి. ఇంకా బాగా చెప్తే మనము మీథేన్ గ్యాస్ CH4 కానీ, నైట్రేట్ ఆక్సైడ్ NTO కానీ, ఇవి ఎక్కువగా వరి సాగులోనే వెలువడడం అనేది చూస్తుంటాం. వీటిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం, అదేవిధంగా పశువుల నుండి వచ్చేటువంటి ఫామ్యార్డ్ మెన్యూర్, పశువు ఎరువులు కానీ కాంపోస్ట్ కానీ వాడడం ద్వారా కూడా మనము ఈ పర్యావరణ పరిరక్షణ తగ్గించుకో, ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. వీటిని
1: తగ్గించాలి.
0: పశువుల ఎరువులు వాడకం ద్వారా వాటి మీద ఆధారపడవలసిన అవసరం అనేది మనకు తగ్గిపోతుంది. ఇదే కాకుండా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, పచ్చరొట్టి పట్టలు, శిస్సు కానీ, డాల్బెర్జియా కానీ, సో ఇవి సుబాబులు కానీ వేసవ కాలంలో పండించుకోవడం ద్వారా కూడా భూమిలో పోషకాలని పునరుద్ధరించుకోవడం, కెమికల్ ఫర్టిలైజర్స్ రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: మీరు చక్కగా బాగా వివరిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ విధంగా, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. అయితే మీరు చెప్పినటువంటి పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి రొట్టె మొక్కలు నాటుకోవడం చేయాలంటారు, తర్వాత సేంద్రియ ఎరువులు వాడాలంటారు, ఇటువంటి అవగాహన బాగా చేస్తున్నారు.

0: కొన్ని చోట్ల ఇప్పుడే ప్రకృతి వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీరు చెప్పినట్టు కొందరు రైతులు వాడుతున్నారు. సరే, ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ భాగంగా కొందరు చేస్తున్నారు. మరి విస్తారంగా కావాలంటే రైతులు బాగా మీరు అన్నట్టు పచ్చి రొట్టె ఎరువులు కానీ ఈ సేంద్రియ ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులో ఈ గొర్రె పెంట, ఆవుల పెంట, గేదెల పెంట, పంది పెంట, కోళ్ళ పెంట ఇటువంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ద్వారా కానీ మీ యొక్క ఎన్నో రకాల వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉన్నాయి, మరి మీరు ఏమైనా ఇటువంటి సేంద్రియ సంబంధించినటువంటి సేంద్రియ ఎరువులను మీరు ఏమైనా ఉత్పత్తి చేస్తున్నారు? ఉత్పత్తి చేసి మన రైతులకు పంచితే వాళ్ళు మంచి పంటలు మీరు అనుకున్నట్టుగా మంచి వాతావరణాన్ని కాపాడి రైతులకు బాగుంటుంది కదా, రైతులకు లాభదాయకంగా ఉంటుంది కదా. ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కానీ ఏమన్నా తయారు చేస్తున్నాయా ఈ ఎరువులను, ఎరువులు సప్లై చేస్తున్నారా, ఇటువంటి వివరాలు ఉంటే కూడా మన రైతు సోదరులకు చెప్పండి.
1: రైతులకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంతా సరిపడేటట్టుగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం సమకూర్చట్లేదు. అది మనము జీర్ణించుకోవాల్సిన ఒక విషయం.
0: సమకూర్చలేదు.
1: అదేవిధంగా కాకపోతే ఒక శాంపుల్గా కొన్ని కొన్ని పరిశోధన క్షేత్రాల్లోనూ, అదేవిధంగా జాతీయ పరిశోధన మండలి ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ శాంపుల్స్ అనేటివి రైతులకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాయి. ఎన్ఐఆర్డీ కానీ, అదేవిధంగా ఈ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్స్ కానీ, వివిధ పరిశోధన క్షేత్రాలు, నూనె గింజల పరిశోధన క్షేత్రాలు కానీ, ఇవన్నీ కూడా రైతులకు కావాల్సినటువంటి ఈ భూసారం పెంచే విధంగా పచ్చరొట్టె పంట, గో ఆధారిత, పశువుల ఆధారిత వచ్చేటువంటి ఎరువులని అందుబాటులోకి తీసుకొస్తాం.
0: అయితే మీరు అన్నట్టుగా ఇంకా విశాలంగా విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎక్కువగా ఈ పచ్చి రొట్టె ఎరువులను తయారు చేసుకోవడం, అలాగే సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడం, తర్వాత కంపోస్ట్ ఎరువు, ఇటువంటి వానపాము ఎరువు ఇటువంటివి తయారు చేసుకొని ఈ రైతు సోదరులు ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు. అయితే మీరు అన్నారు సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలని. ఈ ప్రయాణంలో భాగంగా ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తారు రైతులు, ఒకసారి వివరించండి.
1: సార్, దీని మీద మేము ఆల్రెడీ ఒక రీసెర్చ్ కండక్ట్ చేసాం. ఒక పరిశోధన అనేది మన మహబూబ్నగర్ జిల్లాలోనూ చూసాము. ఏ రైతులైతే ఈ వాతావరణ అనుకూల సేద్యం, ఈ సుస్థిర వ్యవసాయాన్ని ఒక మేజర్గా, ఒక ముఖ్యమైన వృత్తిగా తీసుకొని చేస్తున్నారో, వారిలో సగటున 15 నుండి 25% వారి ఆదాయం పెరిగినట్టు మనకు రుజువు ఉంది. సో ఈ సుస్థిర వ్యవసాయంలోనే సమీకృత వ్యవసాయం, అనేక పద్ధతుల్ని వాళ్ళు అవలంబించడం ద్వారా వారి సగటు ఆదాయం 15 నుండి 25% పెరిగింది.
0: అయితే మహబూబ్నగర్ జిల్లాలో మీరు చూడడం జరిగింది. తర్వాత మీరు సుస్థిర వ్యవసాయం దిశగా ఆ సందర్భంలో మీరు వివరించినప్పుడు ఆహార భద్రత కూడా సాధించాలి అనే వివరణ కూడా మీరు ఇచ్చారు. మరి ఈ ఆహార భద్రతను ఏ విధంగా మనం సాధించుకోవాలి రైతులు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: సార్, ఈ రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన భారతదేశం ఒక ఏం అజెండా పెట్టుకున్నది, 2050 నాటికి ఆహార అవసరాలు 50% పెరుగుతాయని మనకు ఆల్రెడీ నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి తరుణంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ ఒక ఆల్రెడీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. అదే అగ్రికల్చర్ 5.0. ఏ విధంగా అయితే పూర్వం ఈ హరితహారం వచ్చినప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారో, ఇప్పుడు ఆధునికతకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త విధానాలకు అనుగుణంగా ఉండే విధంగా జై జవాన్ జై కిసానే కాదు, జై విజ్ఞాన్ జై అనుసంధాన్, జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలను తీసుకొని వ్యవసాయ రంగం ముందుకు రావాలనేసి పిలుపునివ్వడం అనేది జరిగింది.
0: అయితే మీరు ఈ పిలుపులో భాగంగా మీరు పంట ఖర్చు కూడా తగ్గించుకోవాలి అన్నారు కదా, సుస్థిర వ్యవసాయం అంటే. మరి ఈ పంట ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు రైతు సోదరులకు, కాస్త వివరంగా చెప్పండి.
1: సార్, ఉదాహరణకు ప్రభుత్వము పథకాలను ఇస్తున్నది, అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన, అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్, మట్టి ఆరోగ్య కార్డు పథకం. ఈ పథకాలను రైతులు సరైన రీతిలో వాటిని వాడుకుంటే ఖచ్చితంగా వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఏ విధంగా అయితే ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన ద్వారా వారికి సూక్ష్మ నీటి వనరులు, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం మీద కానీ, తుంపర సేద్యం మీద కానీ 50 నుండి 70% సబ్సిడీ ఇచ్చి వారిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అలాగే మట్టి ఆరోగ్య కార్డు పథకం, సాయిల్ హెల్త్ కార్డ్ ఏదైతే ఉందో అది రైతులు నమోదు చేయించుకోవడం ద్వారా, వారి నేలలని మట్టి ఆరోగ్య కార్డు పథకం ద్వారా నమోదు చేయించుకోవడం ద్వారా దానికి కావలసినటువంటి సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని తగినట్టుగా రైతు ముందుకు వెళ్తే ఖచ్చితంగా రైతు ఉత్పాదకత, వాతావరణ అనుకూలత, అదేవిధంగా పర్యావరణ

0: పరిరక్షణ అనేది కూడా మనం చూడవచ్చు.
1: చాలా చక్కగా సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలంటే ఉత్పాదకత, వాతావరణ అనుకూల పంటలు పండించుకోవడం, అలాగే చివరిగా మీరు ప్రభుత్వాలు అందించినటువంటి పథకాల ద్వారా కూడా ఈ సుస్థిర వ్యవసాయాన్ని మనం సాధించవచ్చు. ఆ మార్గాన ప్రయాణం చేస్తే ప్రతి రైతు చక్కటి లాభాలు, చక్కటి ఉత్పాదకత, పంటలు పండించి సురక్షితంగా ఉంటారనేది చక్కటి ఉద్దేశంతో మీరు వివరాలనే అందించారు. ధన్యవాదాలు యువరాజు గారు.
2: ఇంతవరకు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

రైతు సోదరులకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఈ నెల 25వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతులు, పశుపోషకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పాల ఉత్పత్తిదారులు, మీకున్న సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలను పొందండి. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085252, 2324085853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశానికి సంబంధించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. మా ఫోన్ నంబర్లు 2324085252, 2324085353, ఎస్టీడీ కోడ్ 040. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ఎదురులేని మనిషి చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన గీతం. గీత రచన శ్రీవెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఇప్పుడు గోదావరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

ఇప్పుడు గోపిక, గోపి గోపిక గోదావరి చిత్రం కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో కౌశల్యతో కలిసి ఆలపించిన గీతం. గీత రచన రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సాధికారత కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇటీవల తమిళనాడు రాష్ట ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పి విశ్వనాథ్ ఈరోజు హైదరాబాద్లో మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వనాథన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన

యువజన క్రీడ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా జరిగాయి. ఈ నెల 18 నుంచి నిన్నటి వరకు జరిగిన ఈ 6 రోజుల కార్యక్రమాలు యువతలో క్రీడా స్ఫూర్తి, నాయకత్వం, నైపుణ్యాభివృద్ది, సామాజిక బాధ్యత, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచాయి. బీసీ గురుకుల కాలేజీ అడ్మిషన్ల మొదటి దశ ఫలితాలను తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి బడుగు సైదులు ఈరోజు ప్రకటించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా 109,000 పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సీబీఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్లో గత 24 గంటల్లో మిసిల్స్ తరహా లక్షణాలతో మరో 16 మంది మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఇటువంటి కేసుల్లో మొత్తం మరణాలు 528కి చేరుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ సాధనలో మహిళా శక్తి పాత్ర, ఈ అంశంపై మహిళా పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, విద్యావేత్త శ్రీమతి డాక్టర్ జి సరోజా వివేకానంద్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ వింటారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి.
2: అందరికీ నమస్కారం. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సాధనలో మహిళా శక్తి పాత్ర అనే అంశంపై నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సామాజిక కార్యకర్తగా ప్రజలందరికీ కూడా సుపరిచితులు డాక్టర్ సరోజా వివేకానంద్ గారు ఆకాశవాణి స్టూడియోలో మనతో చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. డాక్టర్ సరోజా వివేకానంద్ 2000 విశాఖ ఇండస్ట్రీలో డైరెక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎండీగా పదోన్నతి పొంది సంస్థ పురోభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. సిఐకి చెందిన ఇండియన్ ఉమెన్స్ నెట్వర్క్స్ IWN సంస్థకు చైర్పర్సన్గా పనిచేసిన డాక్టర్ సరోజా గారు మహిళా సాధికారత, విద్యారంగం అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. డాక్టర్ సరోజా వివేకానంద్ గారు నమస్కారం అండి, మీకు స్వాగతం అండి.
3: థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీతో ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాను, చాలా సంతోషంగా.
2: డాక్టర్ సరోజా గారు, ఒక మహిళగా పారిశ్రామిక రంగంలో నాయకత్వం వహించడం మీకు ఏ విధంగా అనిపిస్తున్నది అండి?
3: చాలా గర్వంగా అనిపిస్తోంది, ఎందుకంటే మహిళలు కొన్ని ప్లేసెస్లోనే రాణించగలరు అని ఒక అపోహ ఉంది. సో కానీ నాకు అనిపిస్తుంది, మహిళ ఎప్పుడైతే గృహిణిగా సక్సెస్ఫుల్గా చేయగలిగినప్పుడు ఎక్కడైనా చేయవచ్చు అని అనిపిస్తుంది. బికాజ్ నాకు ఐఎమ్ బయాస్డ్ అనమాట, ఆడవారు అందు పక్షపాతం. మగవారు ఆఫీస్కి వెళ్తారు, వచ్చి కష్టపడ్డాను అయ్యో అలసిపోయానని ఇంట్లో కూర్చుంటారు, ఒకటే పని. కానీ మహిళ అలా కాదు, పొద్దున్న లేచినప్పటి నుంచి తాను జాబ్కి వెళ్ళాలన్నా కూడా ఇల్లంతా సర్ది, అత్తమామలు పిల్లలు స్కూల్కి బడికెళ్తుంటే టిఫిన్ ఇవన్నీ చేశాక తన జాబ్కి వెళ్ళి రావడం,
2: మళ్ళీ
3: ఈవినింగ్ మళ్ళీ తనే ఇల్లు సర్దడము, మళ్ళీ బాధ్యతలు తీసుకుంటుంది. సో ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్ చేయగలిగిన మహిళ ఏ రంగంలో వెళ్ళినా రాణించగలదని నాకు అనిపిస్తుంది. ఎస్పెషలీ ఆ బాటలో నడిచి వచ్చినందుకు ఇంకా గర్వంగా కూడా ఉంది.
2: అలాగే మన పారిశ్రామిక రంగం, సామాజిక బాధ్యత, రెండు డిఫరెంట్ ఫీల్డ్లు, వీటి మధ్య మీరు ఏ విధంగా సమతుల్యతను పాటిస్తూ ఈ స్థాయికి ఎదగడానికి మీరు వచ్చారని మీరు భావిస్తారు?
3: యాక్చువల్లీ నేను ఈ స్థాయిలో ఉండడానికి నా ఫ్యామిలీ చాలా ప్రోత్సహించింది. మొదట్లో నేను గృహిణిగా బాధ్యతలు 15 గృహిణిగానే బాధ్యతలు తీసుకున్నాను, ఎందుకంటే మా పెద్ద సంసారం మా మామగారు పాలిటిక్స్లో అప్పటికే దీటిదారిన పాలిటీషియన్, మా బావగారు, మా హస్బెండ్ కూడా. సో నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయింది అప్పుడు, ఐ థింక్ కంఫర్ట్ జోన్లో ఉన్నాను బాగా.

0: కాకపోతే అప్పుడు 2000 ఇయర్లో మా వారు అప్పుడు ఇంకా పాలిటిక్స్లో ఎంటర్ అవుతూ ఇంకా నువ్వు రావాలి విశాఖ ఇండస్ట్రీస్లో బాధ్యతలు చేపట్టాలి అని అప్పుడు తను నన్ను ప్రోత్సహిస్తే చాలా డౌట్ఫుల్గా హార్ట్ఫుల్గా అయితే రాలేదు, ఒప్పుకుంటాను ఇప్పటికీ కూడా. కానీ మా ఫ్యామిలీ ప్రోత్సాహం ఎంతైనా ఉంది ఇందులో. సో 2000 నుంచి జాయిన్ అయ్యాక అంత కొత్తగా ఉంది, ఎందుకంటే అప్పటి వరకు గడిపిన లైఫ్ ఒకలాగా, ఇప్పుడు కొత్తగా వ్యాపార రంగంలో నేమ్ సేకు రబ్బర్ స్టాంప్గా ఉండాలనుకోలేదు. ఎందుకంటే మా వారు కూడా హీ ద స్ట్రిక్ట్ బాస్, ఏ రకమైన డిస్కౌంట్స్ ఏమీ లేకపోయింది, బాగా ప్రిపేర్ అయి రావాలని చెప్పేవారు. సో ఫస్ట్ నేను బోర్డు మెంబర్గా జాయిన్ అయ్యాను. సో బోర్డు మెంబర్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక స్టూడెంట్ లాగానే ఉన్నాను ఆఫీస్లో, బికాస్ నాకు తెలియని ఎన్నో విషయాలు. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయినట్టే అయింది. సో అంత మా సీనియర్ మేనేజ్మెంట్ టీం చాలా మాకు సన్నిహితంగా ఉండేవారు. సో వాళ్ళు అన్ని రకాలుగా నాకు ప్రోత్సహించి వెల్కమ్ చేసి, అంత ఈజీ ట్రాన్సిషన్ కూడా కాదండి. చాలా కంపెనీస్లో మీరు ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ తెచ్చినా లేకపోతే కొత్త సీఈఓ తెచ్చినా కూడా చాలా రెసిస్టెన్స్ ఉంటుంది, మేమంతా ఒకటి ఇప్పుడు
1: ఆబ్వియస్లీ.
0: కొత్తగా ఎవరిని తీసుకొస్తున్నారు అని. సో అట్లా కాకుండా మా సిఎఫ్ఓ కానీ లేకపోతే మా ప్రెసిడెంట్ యూనో వాళ్ళంతా కూర్చొని నాకు
1: ప్రోత్సాహం
0: ఒక
1: ఇచ్చారు,
0: 6 మంత్స్ నేను మళ్ళీ అన్ని నేర్చుకోవడం జరిగింది.
1: నేర్చుకున్నాను.
0: స్టూడెంట్ లైఫ్ చవి చూశాను అప్పుడు. తర్వాత వెరీ సూన్ డిసిప్లిన్ ఆ కమిట్మెంట్ చేయాలనేది అది ఉన్నాక ఐ థింక్ ఇంకా వెనక్కి చూడడం లేదు. ఇంక అప్పటి నుంచి అంచెలంచెలుగా మెట్లు ఎక్కుతూనే వచ్చానండి.
1: గ్రేట్ మేడం. అలాగే మేడం, మిమ్మల్ని మార్గదర్శిగా తీసుకుని పనిచేసే మహిళలు, యువతకు మీరిచ్చే ముఖ్యమైన సూచనలు ఏమిటండి?
0: నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, అవకాశాలు తట్టినప్పుడు తప్పకుండా మనము ముందుకెళ్ళి అది తీసుకోవాలండి. ఆ అవకాశం వచ్చింది బంగారు అవకాశం అంటాను నేను. ఎందుకంటే నా లైఫ్ నుంచే మాట్లాడతాను, అన్ని ఏదో బుక్లో చదివి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు. నా లైఫ్లో ఏమైందంటే, ఎప్పుడైతే మా హస్బెండ్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నువ్వు ఆఫీస్ జాయిన్ అవ్వాలి అన్నప్పుడు 100 కారణాలు చెప్పాను నేను, ఎందుకు రాలేను చేయలేనేమో అన్న సంకోచంతో. సో జనరలీ మహిళల్లో ఈ సంకోచం ఉంటుంది, నేను చేయగలనా అని. సో ఆ సంకోచం ఉండకూడదు అని నేను ఇప్పుడు వచ్చే యువతకు, స్పెషలీ మహిళలకు ఇచ్చే అడ్వైజ్ అనమాట. ఎందుకంటే మహిళలు ఇంకా పర్ఫెక్ట్ చేస్తారండి. ఏ రంగంలో చూసినా, ఏ ఇండస్ట్రీ లీడర్ తో నేను మాట్లాడినా కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ మెటర్నిటీ లీవ్ 3 నెలలు కాదు 6 నెలలు ఇచ్చినా ఇట్ స్టిల్ వర్త్ ఇట్ మేడం, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే కమిట్మెంట్ మాకు వేరే రకంగా దొరకదు.
1: దొరకదు.
0: 100% వెన్ దేర్ ఇన్ దేర్ ఇన్ 100%. సో ఇట్ ఇస్ 100% వర్త్ ఇట్. అండ్ మహిళలు చేయగలరు అంటే, ఇంతకుముందు మనం చాలా సార్లు చాలా మంది చెప్పగా విన్నాము, అండ్ ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మగవారు ఒకడు ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, చదువుకొని
1: హోల్
0: పిల్లని
1: ఫ్యామిలీ
0: పెళ్లి
1: ఎడ్యుకేషన్
0: చేసుకుంటాడు, ఆయన ఆయన పని అండ్ వైఫ్ ఇంకా అక్కడే ఉండిపోతుంది.
1: ఎగ్జాక్ట్
0: కాకపోతే ఈ వైఫ్ ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ ఉందో ద హోల్ ఫ్యామిలీని అసలు చదివించి, తల్లే మొదటి గురువు అంటారు, అక్కడి నుంచి పిల్లలకు ఏబిసిడి నుంచి తను గురువుగా ఉండి వెన్ను తట్టి చేస్తుంది. ఎందుకంటే మా మదరు చదువుకోవాలనుకున్నా చదువుకోలేకపోయారు ఆ
1: ఓకే.
0: కాలంలో, దిస్ ఇస్ 100 ఇయర్స్ బ్యాక్ వెనకాల. సో కానీ షీ వాజ్ వెరీ క్లియర్, మా పిల్లలకు తప్పకుండా చదివించాలి. సో ఇవాళ నేను ఈ స్థితికి కారణమంటే మా అమ్మగారు, తను ప్రోత్సహించి వెన్ను తట్టి ప్రతి అడుగు అడుగు. అలాగే మా అత్తగారు కూడా, పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారు కూడా ప్రోత్సాహం వలన ఇవాళ ఇన్ని సాధించగలుగుతున్నానని అనిపిస్తుంది.
1: గ్రేట్ మేడం,
0: సో మహిళా శక్తి మా ఇంట్లోనే ఇద్దరు రెండు వైపులా.
1: చాలా సంతోషం. ఎందుకంటే తల్లి పాత్ర, అత్త పాత్ర మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాలంటే నిజంగా చాలా మందికి ఇది మార్గదర్శి మేడం. మీరు
0: అవునండి.
1: ఒక్కొక్క అడుగు వేస్తూ మీరు జీవితంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సమాజంలో సంపాదించుకున్నారు. ముఖ్యంగా మీ అనుభవం, నేర్పిన గుణపాఠాల అనుభవంతో ఈ సేవ, వ్యక్తిత్వం మరియు ఆత్మ పరిశీలన మూడు అంశాలని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మేడం?
0: ఐ థింక్ లేడీస్ ఇన్బార్న్ ఉంటుందండి, ఇవన్నీ ఉంటాయి అందులోనే. అది టైం వచ్చినప్పుడు దాన్ని తట్టి లేపాల్సి వస్తుంది
1: ఓకే
0: అనుకుంటాను. దట్స్ వాట్ నా లైఫ్ నుంచి చూసినట్టయితే,
1: ఓకే
0: సో మై ఎక్స్పీరియన్స్ అన్ని ముందు నుంచే ఉంటాయి. కాబట్టి అది సానబట్టాలి, బంగారం ఎట్లా సానబట్టాలి
1: సేవా
0: అట్లాగా
1: వ్యక్తిత్వం ఆత్మపరిశీలన.
0: మొత్తం ఇన్బార్న్. చిన్న పిల్లని చూడండి, ఆడపిల్లని చిన్నప్పటి నుంచే చిన్న తమ్ముడు పుట్టాడంటే లైక్ మదర్ తను కూడా లాలిస్తుంది ఆడిస్తుంది, అది ఎవరు నేర్పించేది కదా. ఎట్లయితే తల్లికి
1: ఆటోమేటిక్
0: పిల్ల పుట్టంగానే ఎక్స్పీరియన్స్డ్ అయిపోతుంది, అట్లాగే ఆడపిల్ల కూడా చిన్నప్పటి నుంచి ప్రేమ అభిమానం ఆప్యాయత ఇవన్నీ ఆటోమేటిక్ ఇన్బార్న్ అనుకుంటాను నేను. సో అట్లా ఐ థింక్ ఇట్స్ లైక్ వాటర్ అనమాట. ప్రతి ఆడవారిని నేను పోల్చాలంటే వాటర్, ఏ కంటైనర్ లో పోస్తే ఆ షేప్ తీసేసుకుంటారు, చేసి ఏ రంగంలో వేసినా వాళ్ళు రాణిస్తారు. మీరు చూసినట్టయితే ఐ థింక్ దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్. నా అడ్వైజ్ ఏంటంటే, అసలు అది సంకోచం అనేది తీసేసి పక్కన పెట్టారంటే ఇంకా స్కై ఇస్ ద లిమిట్ ఫర్ దెమ్.
1: మారుతున్న నేటి సమాజంలో విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయడానికి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేకమైన పలు సంస్కరణలు తీసుకొచ్చారు. వికసిత భారత్ సంకల్పానికి మనం ముందుకెళ్ళాలంటే యువతని మహిళల్ని బ్యాలెన్స్ చేసుకుని ఇవ్వాలి.

0: అధికార సాధించి ముందుకెళ్ళడానికి ఇటువంటి మార్పులు సమాజంలో అవసరం అని అనుకుంటున్నారు.
1: దట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అయితే స్టూడెంట్ లైఫ్ లో టీచర్లు గురువులుగా వాళ్ళు బోధించేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో నాకు గర్వకారణం ఏంటంటే కళాశాలలో మాక్సిమం లేడీస్ ఉన్నారు. సో ఆ ప్యాషన్ తోటి ఎవరైతే కమిట్మెంట్ తోటి విద్యార్థులకి విద్య నేర్పుతారో, అయితే మా కాలేజీలో చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంతా బీపీఎల్ ఫ్యామిలీస్ అండి. సో బీపీఎల్ ఫ్యామిలీస్ లో వాళ్ళకి అవకాశాలు రాక వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, కానీ తెలివి లేకుండా వాళ్ళకి అది లేదు అని చెప్పడానికి లేదు. సో కార్పొరేట్ కాలేజెస్కి వెళ్తేనే పిల్లలు సక్సెస్ఫుల్ అవుతారా అంటే నేను అది నమ్మను. ఎందుకంటే మా కాలేజ్లో ఈ వచ్చిన బీపీఎల్ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళని మా టీచర్స్ సాన పట్టి పదును పెడితే ప్రతి సంవత్సరం మాకు స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయండి. కార్పొరేట్ కాలేజెస్లో లక్షలు పోసి పెట్టే దాంట్లో మా కాలేజ్లో డొనేషన్ ఉండదు, వెరీ మినిమం ఫీ స్ట్రక్చర్. మా మామగారు వెంకటస్వామి గారు ఆ రోజు తను చాలా చదువుకోవాలనుకుని చదువుకోలేకపోయి అది కలగానే ఉండిపోయింది. తర్వాత ఈవెంట్ ఆన్ టు బికమ్ పెద్ద యూనియన్ మినిస్టర్, కానీ ఆ కళ మర్చిపోకుండా ఈ కాలేజ్ స్టార్ట్ చేసి ఇది ఒకటి బీదవారికి, ఎవరైతే బీదవారు డబ్బు కట్టలేని వాళ్ళకి డొనేషన్ ఫ్రీ క్యాంపస్ అని పెట్టారు. సో ఇప్పటికీ 53 సంవత్సరాలైంది. సో అప్పుడు స్థాపించినప్పటి నుంచి ఈనాటి వరకు ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ బీద విద్యార్థులని మీరు ఎందులోనూ తక్కువ కాదనే ప్రోత్సాహంతో ప్రోత్సహిస్తూ మేము వాళ్ళని చదివిస్తున్నాము. సో ఎన్నో రంగాల్లో పాలిటీషియన్స్ కానివ్వండి, పోలీసులో కానివ్వండి, జడ్జెస్, చాలా మంది జడ్జెస్ మా కాలేజ్లో లా కాలేజ్లో జరిగిన చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా కాలేజ్ మొన్న ఇండియా టుడే రేటింగ్ ప్రకారం చూసినా కూడా తెలంగాణలో నంబర్ 2 ఉన్నాము ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో రకాల సక్సెస్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా మా ఫ్యాకల్టీ ఘనత. ఎందుకంటే అంత బాగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరన్నట్టు చదువుతో పాటు ఒక్క విద్యార్థికి చదువు ఒక్కటే కాదు మనం ఇచ్చేది, బంగారు భవిష్యత్ ఇస్తున్నాం. ఫ్యూచర్ లో హీ అండ్ షీ విల్ క్రియేట్ అమేజింగ్ హిస్టరీస్ తిరగ రాస్తారు ఇట్లాంటి పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు మా ఎంసెట్ లో కూడా చాలా మంది రాశారు స్టూడెంట్స్, మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. సో మా టాప్ ర్యాంక్ స్కూల్ నుంచి చూసినట్టయితే మా వాచ్మెన్ కూతురు, జూనియర్ కాలేజ్ తీసుకుంటే ఆటో డ్రైవర్ కొడుకు, అతను స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చాడు లాస్ట్ ఇయర్. సో ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ మా కాలేజ్ లో ఉన్నాయి అండ్ చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉంటాను ఆ పిల్లల్ని చూసి.
0: అంటే మీ కళాశాలలో పేద విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక ఉన్నత విద్యా స్థాయి చదువుకునే వాళ్ళకు కూడా ఎటువంటి సపోర్ట్ మీరు అందజేస్తారు?
1: కాలేజ్లో అంటే బికాస్ పాలిటీషియన్స్ ఫ్యామిలీ కాబట్టి చాలా రికమెండేషన్స్ వచ్చేవి ఇంతకుముందు. కొంచెం ఫీజు వేవ్ చేసి ఉన్న 10,000లో కూడా కట్టలేని పరిస్థితి. సో అది కాకుండా విన్ విన్ సిచ్యువేషన్ చేయాలనుకుని మేమేం చేశానంటే ఎవరైతే 80% మార్క్స్ తెచ్చుకుని మాకు ఇస్తాడో విత్ అటెండెన్స్, అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ లేకపోతే వాడు ఏం చదువుకునేది లాభం లేదు. సో ఎడ్యుకేషన్ ఫ్రీ అండి మా క్యాంపస్ లో. సో ఇట్లా ఈ స్కీమ్ పెట్టిన తర్వాత నుంచి అసలు ఈచ్ పర్సన్ ఈచ్ స్టూడెంట్ నాకెందుకు రాకూడదు, 80% నాకు ఆ ఫ్రీ ఎందుకు రాకూడదు.
0: అంటే మీరు 10th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్
1: చేస్తారు? అవునండి, ఎవరికైతే 80% వచ్చి నా దగ్గరకు వస్తారు ఫ్రీ ఎడ్యుకేషన్ అండి, వాళ్ళు ఒక పైస కట్టక్కర్లేదు.
0: ఉన్నత స్థాయి విద్యలకు వెళ్ళినప్పుడు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇటువంటి చదువుకునే పేద పిల్లలు చాలా మంది, ఎందుకంటే అలాంటి మట్టిలో మాణిక్యాలను మీరు గ్రామీణ స్థాయి నుంచి వాళ్ళని గమనించి వాళ్ళు సరైన విద్యాబుద్ధులు నేర్పి సరైన ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. అటువంటి సక్సెస్ స్టోరీస్ మన కాలేజీలో క్లాసులు
1: చాలా ఉన్నాయండి. అదే చెప్పాను కదా మా ఎలమ్నాయిలో కేటీఆర్ గారి భార్య కూడా మా ఎలమ్నాయ్, డిగ్రీ మా దగ్గర చేసుకున్నారు. ఇట్లాంటివి చెప్పాలంటే చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. కాకపోతే మేము ఇంకా అదంతా అసిమిలేట్ చేసి మేము దాన్ని బెనిఫిట్ తీసుకోలేకపోతున్నాం. బికాస్ అలమ్నాయ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తున్నాము, ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. చాలా మంది వస్తారు మేము మీ కాలేజ్లో చదువుకున్న, యాక్చువల్లీ విదేశాలు వెళ్తే కూడా వాళ్ళు చెప్తారు సార్ నేను మీ కాలేజ్లో చదువుకున్నాను అన్నాడు. వెంకటస్వామి గారితో మాట్లాడి ఆ రోజు అంత అవకాశం వచ్చేది మాకు. ఆయన మాతోటే తిరిగి మమ్మల్ని ప్రోత్సహించి చెప్పేవారు బాగా చదువుకోవాలి రాను పైకి రావాలని. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఆర్ దేర్. ఐ థింక్ అదే మా మోటివేషన్, ఇంకా ఇంకా చేయడానికి అదే మోటివేషన్.
0: గ్రేట్ మేడం. మహిళా సాధికారత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో ఎంతవరకు మహిళా సాధికారత తోడ్పడుతుందని భావిస్తున్నారు?
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అనేది లేదండి, మహిళ సాధించలేనిది అని ఏమీ లేదు. కాకపోతే వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు కూడా చాలా ఉన్నాయండి, అది కూడా మనం ఇగ్నోర్ చేసేది కాదు. ఎందుకంటే నాకు ఐ ఫీల్ ఐఎమ్ ఫార్చునేట్, మా కంపెనీలో నేను జాయిన్ అయినందుకు ఒక మహారాణి లాగా వెల్కమ్ చేసి నాకు ప్రోత్సహించారు. కానీ ప్రతి మహిళ జాబ్ కోసం వెళ్లే మహిళకి ఇంత ఈజీగా ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మహిళలే ఇంటర్నల్లీ స్ట్రాంగ్ అవి, నేను చేయలేనిది ఏమీ లేదు అని తను నమ్మాలి. నమ్మి అదే కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా హెల్ప్ అడగాలండి. ఐ థింక్ మహిళలకి ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే ఎంత కష్టం ఉన్నా ఒంటరిగా భరిస్తారు కానీ హెల్ప్

0: ఫ్యామిలీ సర్వీస్.
1: అండ్ మన మన ఇండియన్ కల్చర్లో ఎంతైనా ఇంట్లో వైఫే పడాలి కానీ ఆ హస్బెండ్కి చేసేది. వెస్టర్న్ కంట్రీస్లో ఎలా ఉంటుంది చూస్తే హస్బెండ్ సగం పని చేసేస్తాడు, వంటో పుట్టు చేసేస్తాడు, గిన్నెలు కడిగేస్తాడు. ఇక్కడ అది లేదండి, అన్ఫార్చునేట్లీ అది కూడా మెల్లగా వచ్చి నేను కూడా నీతోటి సహకరిస్తాను అన్నిట్లోను అని చెప్పి ముందుకొచ్చి చేస్తే ఇంకా బంగారు భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను.
0: కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మన బేటీ బచావో బేటీ పడావో దగ్గర నుంచి అనేకమైన పథకాలు తీసుకొచ్చి అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంజలు ఉండాలి. దానికి ముఖ్యమైన ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మహిళలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇటువంటి చర్యలు చాలా తీసుకున్నారు. మన వికసిత్ భారత్ 2047 మనం సాధించాలి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ చెందాలని సంకల్పంతో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మహిళల సాధికారత కోసం ఇంక ఎటువంటి సంస్కరణ తెస్తే బాగుందని మీరు భావిస్తున్నారు?
1: మీరు ఇప్పటికే చూసినట్టయితే థ్యాంక్స్ టు ఆల్ దీస్ సచ్ స్కీమ్స్ మనం ఒక 30-40 ఏళ్ల ముందు నుంచి చూసుకుంటే ఇప్పటికీ చాలా ప్రోగ్రెస్ వచ్చింది, డెవలప్మెంట్ వచ్చింది. మీరు విలేజెస్ లోకి వెళ్తే కూడా సర్పంచ్లు ఎక్కడ చూసినా అసలు కాన్స్టిట్యున్సీ వెళ్తే అందరూ ఆడవాళ్ళు ముందుకు వస్తారు, నేను సర్పంచ్ని. అది ఇది బాగా స్ప్రెడ్ అవుతోంది. సో మహిళలకి ధైర్యం పెరుగుతోంది అండ్ దాని తగ్గట్టు వాళ్ళ మగవారు కూడా ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు మగవారు కూడా సపోర్ట్ నుంచి ముందుకొచ్చి నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చి పంపిస్తున్నారు. సో ఆడపిల్లలు చదివిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు. లాస్ట్ టైం విజయవాడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, నేను ఫస్ట్ టైం మా ఊరు వదిలి ఇక్కడికి వచ్చి చదువుకుంటాను, మా ఫ్యామిలీలో నన్ను ఫస్ట్ టైం పంపించారు అని. సో ఇట్లాంటి చాలా స్టోరీస్ వింటున్నాం అన్నమాట. ఆ ఫస్ట్ టైం వచ్చిన అమ్మాయి రేపు ఏదో సాధించి ఒక దేశానికి ఒక అద్భుతమైన సైంటిస్టో లేకపోతే ఇంకేదో పెద్ద పొజిషన్ అయ్యి వాళ్ళ హోల్ ఫ్యామిలీకి వాళ్ళ రాష్ట్రానికి గర్వకారణం. ఇంతకుముందు ఆడపిల్ల అంటే మీకు తెలుసు ఎట్లా చూసేవారు. ఇప్పుడు మీరు పివి సింధుని చూడండి, నైనాని చూడండి, సానియా, ఎన్నో ఇట్లా సక్సెస్ స్టోరీస్ చూపిస్తున్నాక ఐ థింక్ ఇది బాగా స్ప్రెడ్ అవుతోంది. నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను అనేది అది
0: అన్ని రంగాల్లోనూ రాణిస్తాం.
1: అన్ని రంగాల్లోనూ రాణిస్తాం. మీరు పైలట్స్ గా చూడండి ఇంతకుముందు ఉండేవారు కాదు, లేకపోతే డిఫెన్స్ లో చూడండి ఇంతకుముందు, ఇప్పుడు ఏ రంగం చూసినా వస్తోంది. అండ్ థ్యాంక్స్ టు ఆల్ దిస్ ఎంకరేజ్మెంట్. అది ఇంకా ఇంకా కూడా కావాలండి. ఇప్పుడు జరుగుతున్నది బాగుంది, ఇంకా కూడా వస్తే ఇంకా మరిన్ని విజయాలు మనం చూస్తాం.
0: అలా మేడం, మీరు చాలా సామాజిక రంగంలోని సేవా రంగంలో అపారమైన అనుభవం ఉంది మీకు, పారిశ్రామికవేత్తగా అట్లాగే మీరు సేవకు కూడా అదే ప్రాధాన్యత ఇచ్చారు. మీరు చేపట్టిన పలు సేవా కార్యక్రమాల్లోని మీకు అత్యంత సంతృప్తినిచ్చిన సంఘటనలు మా శ్రోతలకు వివరించగలరా?
1: ఇప్పుడైతే 2000 ఇయర్లో విశాఖ ఇండస్ట్రీస్ జాయిన్ అయ్యాను. అదే సంవత్సరంలో మేము విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశాం. సో మారుమూల గ్రామాల్లో వీ హ్యావ్ టూ వర్టికల్స్ తీసుకున్నాం. ఒకటి నీళ్లు, వాళ్ళకి ఎక్కడైతే నీరు ప్రాబ్లం ఉందో అక్కడ నీళ్లు, ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ చైల్డ్, ఈ రెండు ముఖ్య అంశాలు తీసుకున్నాము. సో చాలా విలేజెస్ లో ఇప్పటికీ ఐ థింక్ దాదాపు 5000 బోర్వెల్స్ తవ్వించడం జరిగింది. సో నీళ్ల ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మీకు తెలుసు కదా ఊర్లలో. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, బిందెలు పట్టుకుని ఎంతెంత దూరాలు వెళ్లి నీళ్ళు తీసుకొస్తారు ఆడవారు. సో అదొకటి అరెస్ట్ చేయాలనుకున్నాము. ఇంకొకటి ఎడ్యుకేషన్ మీద ప్రాధాన్యత ఇచ్చి విత్ స్పెషల్ గర్ల్ చైల్డ్, ఎందుకంటే చాలా మంది చూసినట్టయితే విలేజెస్ లో స్కూల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండేవారు గర్ల్స్ కి, ఏంటంటే బాత్రూమ్స్ లేకపోయాయి. సో అట్లా మేము ఏం చేసామంటే మెల్లగా వి స్ప్రెడ్ ఇన్ టు కన్స్ట్రక్టింగ్ స్కూల్ క్లాస్ రూమ్స్. సో ఇప్పటికి కూడా స్కూల్ టీచర్స్ కి మేము సాలరీస్ ఇచ్చి స్పాన్సర్ చేస్తున్నాము. అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి దేర్ ఇస్ అ నీడ్ అని చెప్పి మా దగ్గరకు వస్తారో ఇస్తున్నాం. మోస్ట్లీ వీ విల్ డూ ఫర్ ప్రైవేట్ స్కూల్
0: ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ లాజిస్టికల్ సపోర్ట్
1: గివింగ్. యెస్, స్కూల్ బిల్డింగ్స్ కడుతున్నాము, అట్లాగే ఫర్నిచర్ ఇస్తాము. పిల్లల కింద కూర్చొని చదువుకుంటున్నారు, సో వాళ్ళకి ఎందుకు చేయొద్దు అని. సో ఇట్లా చాలా మంది ఐ థింక్ గర్ల్స్ చైల్డ్ రేషియో పెరిగిందండి బాగా. ఇది ఎప్పటి నుంచి అయితే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది స్టార్ట్ చేసి.
0: అండ్
1: యా, స్పాన్సర్షిప్స్ ఇస్తున్నాము. సో స్పెషల్ ఫోకస్ ఆన్ గర్ల్స్.
0: చాలా సంతోషం మేడం. విద్యా విలువలు, మానసిక వికాసం, సమాజ నిర్మాణానికి, మన దేశ పురోభివృద్ధికి ఏ విధంగా సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు మేడం?
1: తప్పకుండా, ఇంతగా అనుకున్నట్టు విద్య ఉంటే వాడిని సముద్రంలో పడేసినా ఈదుకుంటూ వస్తాడండి. వేరేదంటే మీరు ఒక 1 కోటి రూపాయలు ఇస్తే చతగాని వాళ్ళు అయితే ఒక విదిన్ 2 మినిట్స్ అంత ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి అందుకనే విద్యాదానం అని ఎప్పుడైతే మా మామగారి కాలేజ్ స్థాపించారో ఆనాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100,000 స్టూడెంట్స్ పైగా బెనిఫిట్ తీసుకున్నారు. చాలా మంది చాలా మంచి పొజిషన్స్ లో సెటిల్ అయి ఉన్నారు. సో మాకు మా కాలేజ్ అది కాకుండా మాకు ఎంత మంచి పేరు ఉంది మా రిజల్ట్స్ తోటి. మంచి పేరు అంటే రిజల్ట్స్ కదా, ప్రూఫ్ ఆఫ్ ది పుడింగ్ ఇస్ ప్లేస్మెంట్స్ అండ్ రిజల్ట్స్. సో ఇంటర్న్షిప్ అవకాశాలు చాలా మంది ముందుకొచ్చి ఇస్తున్నారు మాకు. అండ్ చాలా ఎన్జిఓస్ ముందుకొచ్చి ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్, ఇట్లా చాలా రకాలుగా వచ్చి ముందుకు తీసుకుంటున్నారండి. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హెల్పింగ్ చిల్డ్రన్. సో ఓవరాల్ డెవలప్మెంట్ మాకు ఇన్ హౌస్ కూడా మేము ఏం చేశానంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్ పెట్టాం. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఎంత బాగా చదువుకున్నా ఇంజనీర్

0: ఎంబీఏ ప్రైవేట్ కాలేజ్ బెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ చదివినా ఇంటర్వ్యూలో వెళ్లే వరకు దెబ్బతింటున్నారు, ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు, భయం. ఆ దారిలో నేను కూడా నడిచొచ్చాను, ఆ భయం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. సో అందువల్ల సో ఇన్ హౌస్ ట్రైనర్ని పెట్టి మానసిక యూనో ప్రాబ్లం వికాసం కూడా చెంది ఉండాలి ఓవరాల్. జస్ట్ ఊరికే చదువుకొని బయటికి వెళ్ళి స్ట్రీట్ స్మార్ట్ లేకపోయినా వాళ్ళకి తెలియదు.
1: లాంగ్వేజ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్,
0: ఎస్,
1: రెండింటి మీద స్పెషల్
0: రెండు పెట్టి
1: ఫోకస్.
0: స్పెషల్ చేస్తున్నాము. అండ్ దెన్ ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఏది కావాలన్నా ఇప్పుడు వొకేషనల్ డ్రిల్స్ స్కిల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సమ్మర్ లో వేస్ట్ కాకుండా అని. సో అవన్నీ నేర్చుకున్నారంటే ఆత్మవిశ్వాసం. చిన్నప్పుడు మీరు గుర్తుందో లేదో, మా చిన్నప్పుడు మా నాన్నగారు బల్బ్ పోయిందంటే ఎలక్ట్రీషియన్ వచ్చేవాడు కాదు, నేను మా అన్నయ్య వేసి ఒక బల్బ్ పెట్టి, సింపుల్ థింగ్ ఇట్ ఇస్, పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకునేవండి చిన్నపిల్లలు, ఆడపిల్లలు. ఇవాళ రేపు చాలా మంది నామోషి పడుతున్నారు, కుక్ డాటర్ సన్ కుక్ అవ్వాలంటే నేను ఎందుకు అవ్వాలి, కార్పెంటర్ సన్ కార్పెంటర్ అవ్వట్లేదు. సో ఇవన్నిటి మీద కూడా ప్రాధాన్యం స్కూల్లో చెప్తామండి, మా టీచర్స్ చెప్తారు, మేము చెప్తాం. మళ్ళీ అదే పాలిష్డ్ గా బయట మీరు సెలూన్ కి వెళ్తే హెయిర్ డ్రెస్సర్ అపాయింట్మెంట్ కావాలంటే ఒక 4 డేస్ ఉండి ఓ అపాయింట్మెంట్ దొరకలేదని అది చెప్పుకోవడం కాదు, మీలో ఉన్నది, మీ ఇంట్లో ఉన్నది మీరు నేర్చుకొని ముందుకు పోండి. ఐ థింక్ దట్స్ అన్ అమేజింగ్ స్కిల్ అని. సో అది కూడా మా పిల్లలకు చెప్తూ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలిసి వచ్చేటట్టు చేస్తుంటే ఐ థింక్ వాళ్ళు అన్ని నేర్చుకుంటున్నారండి మా పిల్లలు. సో బాగా రాణిస్తున్నారు కూడా.
1: దీన్ని ఎవరు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తన పనులు తనే చేసుకునే విధంగా మీరు
0: అవసరమైన ఇవన్నీ అవసరమైన స్కిల్స్ ఇవి కదా.
1: జీవితంలో అత్యంత కఠిన సమయాల్లో మిమ్మల్ని మానసికంగా బలంగా తీర్చిదిద్దుకోవడానికి సహాయం చేసిన వ్యక్తులు ఎవరన్నా మీ జీవితంలో ఉన్నారా? అటువంటి సంఘటన ఏమైనా ఉంటే కూడా మాకు చెప్పగలరా?
0: మై ఫాదర్ ఇన్ లో, మా అత్తగారు కళావతి గారు అండ్ మై హస్బెండ్. సో చాలా స్టంబుల్ అవుతాం అంటే, ఒకటేసారి ఇందిరా నూయి గారిని చాలా ఫాలో అవుతాను నేను, మోటివేషనల్ టాక్స్ అవి. ఆవిడ అంటారు యూ కాంట్ హ్యావ్ ఇట్ ఆల్ అంటారు, అన్ని కలిసి నా దగ్గర ఉన్నాయని చెప్పగలనా లేదా, నాకు అన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయని చెప్పలేను. చాలా సార్లు స్టంబుల్ అవుతాం, కింద పడతాం, లేస్తాం, ఆ ఫెయిలియర్స్ నుంచి మన సక్సెస్ స్టోరీస్ రాసుకుంటాం. సో జస్ట్ బికాస్ టుడే వీఆర్ సక్సెస్ఫుల్ దట్ డజంట్ మీన్ మనకి నిన్నటి రోజు ఏం ప్రాబ్లమ్స్ లేవని కాదు. సో అట్లా ఎప్పుడు స్టంబుల్ అయినప్పుడల్లా వీళ్ళంతా నిలబడి ధైర్యం నింపి నువ్వు చేయగలవు అని ఆ ధైర్యం నింపి చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. అదే మీరు చిన్నప్పటి నుంచి ఆ పిల్లాన్ని నువ్వేం చేయలేవు, నువ్వు ఎదవి, నువ్వు నీకు ఏమీ రాదు అని అంటే వాడు అదే హీ స్టార్ట్స్ బిలీవింగ్.
1: మెంటల్ గా ఎఫెక్ట్ ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ నేను ఐ థింక్ చాలా అదృష్టవంతులాగా భావిస్తాను, ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి అందరు నాకు ప్రోత్సహించిన వాళ్లే ఉన్నారు. ఎస్పెషలీ మ్యారేజ్ అయ్యాక అత్తగారు మామగారు ప్రోత్సహించే చాలా తక్కువ ఉంటాయి ఫ్యామిలీస్. సో ఇట్లా వాళ్ళ ప్రోత్సాహం వల్ల తర్వాత మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయ్యారు, వాళ్ళు కూడా సో వాళ్ళ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. కాలేజ్ లో కూడా డిఫరెంట్ వేస్ ఈచ్ ఆఫ్ దెమ్ కమ్ అండ్ సపోర్ట్.
1: అందరూ ముఖ్యమైన పర్సనాలిటీస్, సంఘటనలు మీ జీవితంలో ఈ స్థాయికి ఎదగడానికి చాలా సహాయపడాలని మీరు చెప్తున్నారు. అట్లాగే మన భవిష్యత్తులో విశాఖ ఇండస్ట్రీస్ మరియు అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా మీరు ఏం సాధించాలనుకుని ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు?
0: మా మామగారికి కల ఉండింది దట్ ఈ కాలేజ్ని డీమ్ టు బి యూనివర్సిటీ చేయాలని. సో ఆ దిశగా వెళ్తున్నాము. మొన్న మేము ఆల్రెడీ NAAC A+ సాధించాము, అటానమస్ కాలేజ్ అయింది ఇప్పుడు. సో అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి ప్రశంసలు తీసుకుంటూ, అంటే మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎవరు వస్తారు మాకు ఒక అప్రిసియేషన్ లెటర్ ఇస్తారని కాదు, జస్ట్ ర్యాండమ్ గా ఒక ఇన్స్పెక్షన్కి ఒక DO గారు వచ్చేస్తారు, చూస్తారు వావ్ మీరు ఇంత బాగా చేస్తున్నారని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మాకు అభినందనలు చెప్పి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అలా క్యాజువల్ గా వచ్చి ఓ ఇంత బాగా కార్పొరేట్ లెవెల్లో లాగా ఉంది, మీరు ఇట్లా నడుపుతున్నారని మాకు తెలియదు అని చెప్పి. సో చాలా మంది స్నేహితులు కూడా వస్తారు, వాళ్ళు కూడా మాకు తోచింది, మేము కూడా ఐ వాంట్ స్పాన్సర్ సమ్ కిడ్స్ అంటారు, బికాస్ వీళ్ళంతా పువర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అట్లా ఇది ఒక డీమ్ టు యూనివర్సిటీ చేయాలని ఉంది. సో త్వరలోనే ఒక యూనివర్సిటీ కూడా పెట్టాలని ఆశగా ఉంది, ఆ దిశగా నడుస్తున్నాము. అలాగే విశాఖ ఇండస్ట్రీస్ కూడా వి వాంట్ టు డూ మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడు ఫైబర్ సిమెంట్ బోర్డ్స్ వైపు వెళ్తున్నాము. సో మా టెక్స్టైల్ డివిజన్ చాలా బాగా చేస్తోంది. V6 న్యూస్ మీ అందరికి తెలుసు, తెలంగాణలోనే నంబర్ వన్ ఛానల్. అవునండి, తెలంగాణలోనే నంబర్ వన్ ఛానల్ గా చాలా సంవత్సరాల నుంచి మేము వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ దాట్. అండ్ అది క్రెడిబిలిటీ తెచ్చుకోవడం అంత ఈజీ కాదండి, కమిట్మెంట్ ప్యాషన్ తోటి ఏ మహిళ అయినా ముందుకొచ్చి చేసిందంటే, బికాస్ దిస్ ఇస్ ఆల్ న్యూ ఫీల్డ్స్ ఫర్ మీ. బికాస్ విశాఖ ఇండస్ట్రీస్ జాయిన్ అయినప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఐ లర్న్ అండ్ యాడెడ్ బై సిన్సియర్ కమిట్మెంట్ తోటి చేసుకుంటే. నేను మా హస్బెండ్ కూడా ఆ రోజు ఎట్లా చేస్తాను, ఇంత పెద్ద బాధ్యత పెడుతున్నారు నా మీద, జస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్, జస్ట్ థింక్ వాట్ ఎవర్ ఇస్ గుడ్ రైట్ అని అనిపించింది చెయ్యి. సో థింక్ అండ్ దెన్ ఐ డోంట్ థింక్ ఇట్ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఎంబీబీఎస్ చేశారు, మెడిసిన్ చేశాక మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇండస్ట్రీ పెట్టు అని అనగానే అటు నుంచి ఇటు తిరిగి వచ్చారు. సో ఫ్రమ్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇదంతా లెక్కలే కదండి, మ్యాథ్.

0: నాకు కూడా మ్యాథ్స్ అయిపోయి పెళ్ళైన పిల్లలు అయిపోయారు, మ్యాథ్స్ లో అసలు పరిచయం కూడా పోయింది. తర్వాత మళ్ళీ నా ఏబిసిలు నేర్చుకున్నాను ఆఫీస్ లో చేరి. అట్లాగే ఐ థింక్ ప్రతి వాళ్ళు వన్స్ దే ఆర్ రెడీ టు లర్న్, ఐ థింక్ సాధించలేనిది ఏది లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మగవారి కంటే మేము గ్రేట్ అది అని ఆడవాళ్ళు చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అందరి సహకారం తీసుకొని మనం వెళ్ళాలి, ఎవరికి ఎవరు ప్రూవ్ చేసేది ఏమి లేదు ఇక్కడ. యూ డూ యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్ అండ్ ఆటోమేటికలీ సక్సెస్ ఫాలోస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్.
1: సామాన్య గృహిణిగా

0: అలాగే సామాజికవేత్తలుగా రూపుదిద్దుకుంటారని భావిస్తూ మీకు ధన్యవాదాలు అన్న.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ సాధనలో మహిళా శక్తి పాత్ర ఈ అంశంపై మహిళా పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, విద్యావేత్త శ్రీమతి డాక్టర్ జి సరోజా వివేకానంద్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విన్నారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. చిత్రసీమలో ముందుగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు పరుగు చిత్రం కోసం సాకేత్ ఆలపించిన గీతం విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో శివరిగా బొమ్మరిల్లి చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ ఆలపించిన గీతం విందాం. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే.
1: అండ్ విత్ దిస్ వి ఎండ్ టునైట్స్ రవి వాసరియ అఖిల్ భారతీయ సంగీత్ సభ. దిస్ ప్రోగ్రామ్ వాజ్ రికార్డెడ్ ఎట్ ద స్టూడియోస్ ఆఫ్ ఆకాశవాణి కోల్కతా.

0: Mr. Modi announced an ex gratia of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased. Chief Minister Siddaramaiah also announced an ex gratia of 5 lakh rupees for the next of kin of each deceased. The India Meteorological Department, that is IMD, has forecast that severe heat wave conditions are likely to persist over central and northwest India for the next 7 days. The weather agency also issued a red alert for severe heat wave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha for tomorrow. At the Asian Under 23 Wrestling Championships, Indian grapplers continued their impressive run, securing 3 gold, 2 silver and 3 bronze medals in Vietnam's Da Nang today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఓర్పు గురించి శ్రీమతి కోట విజయ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తరించని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్థుతి, లింగాష్టకం ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, నూనెగింజ పంటల్లో సస్యరక్షణ గురించి పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త జి మాధురి గారు అందించే వివరాలు. 7:00 మహబూబ్నగర్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ జి రవికుమార్ యాదవ్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో వరల్డ్ ఫుట్బాల్ డే విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మాలతి పద్మనాభరావు గారి గాత్రం. 9:30 ఇండియన్ మెట్రియలాజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి నాగరత్న గారితో వడగాల్పుల తీవ్రత, ఋతుపవనాల గురించి పరిచయం ఉంటుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సంగీత దర్శకులు, గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 11:03 సంస్కృత పాఠం, ఉపాధ్యాయులు శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జస్వంత్ నాయుడు గారి హవాయిన్ గిటార్ రిసైటల్. యువవాణి కార్యక్రమం 12:10, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో ఎత్తుకు పై ఎత్తు కథానిక రచన శ్రీమతి లక్ష్మీ రాఘవి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ, ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ సింగారపు రాజ్కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చేపల చెరువు నిర్మాణం గురించి డాక్టర్ ఎంహెచ్ చంద్రకాంత్ గారి ప్రసంగం ఉంటుంది. 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత అంశాన్ని గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా. 7:45 వికసిత్ భారత్లో ప్రధానమంత్రి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం లబ్ధిదారులతో పరిచయాల కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలు. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారి వీణావాద్యం, శ్రీ పెరవలి జయభాస్కర్ మృదంగ సహకారం అందిస్తారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 50 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కెలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.